ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 1వ తేదీ, గురువారం. ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి అన్నారు మదర్ థెరిసా. నిలయంలో సమయం 5:59 దాటి 30 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: గత 8 సంవత్సరాలుగా తెలుగు భాషకు సేవ చేస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
2: జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మాట్లాడే బాలలకు, సాహితీవేత్తలకు కథలు కవితల పోటీలు నిర్వహిస్తూ నగదు బహుమతి అందజేస్తున్న ఏకైక సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
1: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ సాహితీవేత్తలను గుర్తించి భోగోజు సముద్రమ్మ పురుషోత్తం స్మారక పురస్కారం 10,116 రూపాయలను ఇచ్చి గౌరవిస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
0: సుభాషితం వెంటారు, సమర్పణ శ్రీమతి ఉరిమల్ల సునంద.
3: నిజమైన స్నేహం నిస్వార్థంగా ఉంటుంది. మల్లెపువ్వు లాంటి స్వచ్ఛతను కలిగి ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు కన్నీటి చుక్కై ఓదారుస్తుంది. నష్టాల్లో ఉన్నప్పుడు భరోసాగా నిలిచి ఆపదలను గట్టెక్కిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా ప్రతిక్షణం స్నేహాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. అవసరమైతే తనను తాను త్యాగించుకునేందుకు వెనుకాడదు. అలాంటి స్నేహాన్ని నిజమైన స్నేహమని ఘంటాపదంగా నొక్కి చెప్పవచ్చు. ఇలాంటి స్నేహం పాలు నీళ్ల వలె కలిసి ఉంటుంది. పాలల్లో నీళ్లు కలిపినా తన రంగు మారకుండా నీళ్లను తనలో కలుపుకుంటుంది. అలాగని నీళ్లు పాలకు ఏమీ ఉపకారం చేయవు అనుకోవడం తప్పు. ఎందుకంటే చిక్కటి పాలు అలాగే తాగితే ఆరోగ్యానికంతా మంచిది కాదు. నీళ్లు కొన్ని కలిపి తాగాలని మన పెద్దలు చెబుతుండడం చూస్తుంటాం. ఇలా ఒకరిలో ఒకరు లీనమై ఒకదానికొకటి చేసుకునే త్యాగం వాటి నిజమైన స్నేహం గురించి భర్తృహరి సుభాషితాలలో ఎంతో చక్కగా రాశారు. వాటిని తిరిగించి రాసిన ఏనుగు లక్ష్మణ కవి పద్యాన్ని చూద్దామా? క్షీరము మున్ను నీటికొసగెను

0: తప్తమౌటగని చిచ్చురికెన్వెతచే జలంబు దుర్వార సహృద్విపత్తి గని వహ్ని జరంజనే దుగ్ధమంతలో నీరము గూడ శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రీగతిన్. అనగా పాలు మొదట తనతో కలిసిన నీళ్లను తనలో ఆత్మీయంగా కలుపుకొని నీళ్లకు తన రంగు గుణాలను ఇచ్చి పాలగా మార్చేసింది. అంటే పాలలో ఎన్ని నీళ్లు కలిపినా నీళ్లు పాలలాగానే ఉండడం మనం గమనించవచ్చు. తనకు ఇచ్చిన గుణాలకు కృతజ్ఞతగా మరి నీళ్లు ఏం చేశాయో చూడండి. స్నేహితుడైన పాలు వేడవుతూ ఉంటే చూడలేక బాధపడిన నీరు తాను ఆవిరిగా మారిపోతూ పాలను ఇంకిపోకుండా చూసింది. అదెలాగో మనందరికీ తెలుసు, పాలలో ఎన్ని నీళ్లు కలిపినా బాగా వేడి చేస్తే చివరికి అసలైన చిక్కటి పాలే మిగలడం మనం చూస్తుంటాం. ఆ సమయంలో తన నేస్తమైన నీళ్లు ఆవిరైపోవడం భరించలేని పాలు బాధతో ఒక్కసారిగా పొంగి బయటపడుతుంటాయి. అది చూసి మనం ఏం చేస్తాం? వెంటనే పొంగుతున్న పాలపై నీళ్లు చిలుకుతుంటాం కదా. అలా నీళ్లు చిలికినప్పుడు పాలు పొంగడం ఆగిపోతాయి. ఎందుకంటే ఇలా తన స్నేహితుడైన నీరు తనలోకి వచ్చి చేరడం పాలు సంతోషపడ్డాయట. ఇలా నిజమైన స్నేహం పాలు నీళ్ల వలె చాలా గొప్పగా ఉంటుంది. మహాభారతంలో కర్ణ సుయోధన స్నేహం కూడా ఇలాంటిదే. నిజమైన స్నేహంలో హోదాలకు తావుండదు. దానికి ఉదాహరణగా కృష్ణ కుచేలుని స్నేహం గురించి చెప్పుకోవచ్చు. కుచేలుడు పేదవాడు, కృష్ణుడేమో ద్వారకకు రాజు. తన పేదరికాన్ని పోగొట్టుకోవడానికి ఒకసారి కృష్ణుని దగ్గరికి వెళ్లమని కుచేలుని భార్య కోరుతుంది. భార్య మాట కాదనలేక స్నేహితుని చూడడానికి ఖాళీ చేతులతో వెళ్లడం ఇష్టం లేక తమ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులను తన చిరుగుల ఉత్తరీయంలో మూటగట్టుకుని వెళ్తాడు. కుచేలును చూడగానే తన బాల్య స్నేహితుడు వచ్చినందుకు కృష్ణుడు ఎంతో ఆనందిస్తాడు. అంతేకాదు, కనకపు సింహాసనంపై కూర్చోబెట్టి స్వయంగా కాళ్ళు కడుగుతాడు. తన కోసం ఏం తెచ్చావంటూ చనువుగా కుచేలుని అటుకుల మూటను తీసుకుని తింటూ స్నేహితుని పేదరికాన్ని పోగొట్టి ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. ఇలా నిజమైన స్నేహానికి ధనిక పేద తేడాలు ఉండవు. స్నేహితుల కష్టాన్ని వాళ్ళు చెప్పకున్నా గమనించి అవి పోగొడుతుంటారు. ఇలాంటి ఉదాహరణలు అన్నీ నిజమైన స్నేహం ఎలా ఉండాలో ఎలా ఉంటాయో చెబుతాయి. అలాంటి నిజమైన స్నేహాలు సమాజంలో వృక్షాలుగా ఎదిగితే దుష్ట స్నేహాలు ఉండవు. ప్రశాంతమైన జీవితం ప్రపంచమంతా వెలుగులు పంచుతుంది.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఉరిమల్ల సునంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం వింటారు.

పురుగు మందులు లేకుండా పంటల సాగు చేయడం మన రైతు సోదరులకు తెలిసిన విషయమే. పంటను ఆరోగ్యంగా పెంచడం వల్ల పురుగుల నుంచి హాని చేసే ఇతర సూక్ష్మజీవుల దాడి నుండి తట్టుకుని పెరుగుతాయి, మంచి ఫలసాయాన్ని అందిస్తాయి. నేల నిండా మేలు చేసే సూక్ష్మజీవులను నింపడం ద్వారా, సేంద్రియ పదార్థం చేర్చడం ద్వారా ఇది సాధ్యమవుతోంది. అనేక పద్ధతుల ద్వారా హాని చేసే పురుగులను, సూక్ష్మ క్రిములను మొక్కల మీద దాడి చేయకుండా నియంత్రించవచ్చు లేదా నిర్మూలించవచ్చు. ఇక్కడ అమృత జలం, పంచగవ్య అనే రెండు పద్ధతుల గురించి మనం తెలుసుకుని ఉండాలి. అమృత జలం తయారు చేసేందుకు పదార్థాలు: ఆవు మూత్రం 1 లీటరు, ఆవు పేడ 1 కిలో, బెల్లం ఆర్గానిక్ ది 0.5 కిలో, క్లోరిన్ కలపని నీరు 10 లీటర్లు. ఇక తయారు చేసే పద్ధతిని చూసినట్లయితే, అన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో గాని మట్టి కుండలో గాని కలిపి 24 గంటలు ఉంచాలి. ఆ తరువాత ప్రతి లీటరు అమృత జలానికి 10 లీటర్ల నీళ్లు కలిపి నైలాన్ నెట్తో వడపోయాలి. వడపోసిన ద్రవాన్ని పిచికారీ చేయాలి. అమృత జలాన్ని 30 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. యూరియా చల్లినప్పుడు మొక్కలు ఏపుగా పెరగడమే కాకుండా మొక్క నాజూకుగా మారి పురుగులు తెగుళ్లకు ఎక్కువగా ఆశిస్తాయి. అమృత జలాన్ని చల్లినప్పుడు మొక్కలకు నత్రజని లభ్యమవ్వడమే కాక హాని చేసే పురుగులను, సూక్ష్మ క్రిములను దూరంగా ఉంచుతోంది. ఇక మోతాదు చూసినట్లయితే, బాగా ఎదిగిన పొలానికి బర్రె ఆవు ఎద్దు మూత్రం 20 లీటర్లు, 20 కిలోల పేడ, 5 కిలోల బెల్లం, 150 లీటర్ల నీరు అవసరమవుతాయి. పిచికారీ చేయడం వీలు కాకపోతే పొలానికి నీరు పెడుతున్నప్పుడు కాలువ మొదట్లో నీళ్ళ

పిల్లలు ఈ అమృత జలాన్ని కలిపి కూడా వాడుకోవచ్చు. ఇక పంచగవ్య చూసినట్లయితే గోవు నుంచి వచ్చిన 5 పదార్థాలతో చేసింది కాబట్టి దీన్ని పంచగవ్య అంటారు. ఇక పంచగవ్య తయారు చేయటానికి మరి కావలసిన పదార్థాలు ఆవుల నుంచి సేకరించాలి. 5 కిలోల పేడ, 3 లీటర్ల మూత్రం, 2 లీటర్ల పాలు, 2 లీటర్ల మజ్జిగ, 1/2 కిలో నెయ్యి, 1/2 కిలో నుంచి 1 కిలో వరకు బెల్లం, హైడ్రోజన్ సల్ఫైడ్ హైడ్రోస్ కలపని ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది, 3 లీటర్ల లేత కొబ్బరి బొండం నీరు, 10 నుంచి 12 కుళ్ళిన అరటి పండ్లు, 2 లీటర్ల కళ్ళు దొరికితే వాడుకోవచ్చు. తయారు చేసే పద్ధతిని చూసినట్లయితే ముందుగా ఆవు పేడను చల్లార్చిన నెయ్యిని ఒక కుండలో తీసుకుని చేతితో బాగా కలిపి ఒక తడిగుడ్డతో కప్పి ప్రతిరోజు చేతితో కలుపుతూ 4 రోజులు నిల్వ ఉంచాలి. ఈ 4 రోజుల్లో పేడలో నెయ్యి పూర్తిగా కరుగుతోంది. 5వ రోజున పేడ నెయ్యి ఉన్న కుండలో మిగిలినవి బాగా కలిపి 15 రోజుల పాటు నిల్వ ఉంచాలి. ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తప్పనిసరిగా చేతితో బాగా కలపాలి. 16వ రోజు నుంచి 6 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఒకసారి కలుపుతూ ఉండాలి. పంచగవ్య యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మొక్క పెరుగుదల బాగుంటోంది, పురుగులు తెగుళ్లను దూరంగా ఉంచుతోంది, మొక్క వేల దగ్గర వ్యాధి నిరోధకత పెరుగుతోంది, ఆకుల మీద చల్లితే నత్రజని భాస్వరం పొటాష్ సూక్ష్మ పోషక పదార్థాలు మొక్కకు అందుతాయి. సుమారుగా 0.5 లీటరు పంచగవ్యను 10 లీటర్ల నీటిలో కలపాలి. పొలానికి తగ్గట్టుగా 200 నుండి 300 లీటర్ల ద్రావణాన్ని చల్లుకోవాలి. పొలానికి నీరు పెట్టేటప్పుడు 1 ఎకరానికి 5 నుంచి 20 లీటర్ల పంచగవ్యను పంట కాల్వల్లో నీరు పారేటప్పుడు కలిపి ఇవ్వవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే పంట ఎదగడమే కాకుండా మంచి ఫలసాయాన్ని కూడా అందుకోవచ్చు.

అమృత జలం పంచగవ్యం గురించి మీరు ఇంతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7 గంటల 15 నిమిషాలకు డాక్టర్ సలహాలు కార్యక్రమంలో స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా బి చంద్రశేఖర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కల్వకులను నాగలక్ష్మి. అనంతరం 7:30 ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం మనందరిది ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:30 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2950038, మరొక నంబర్ 2950039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 087744. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10 గంటలకు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేద్దాం ప్రాణాలను కాపాడదాం ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. అనంతరం చిత్రగీతలు ప్రసారమవుతాయి. 12:30 శాస్త్రీయ సంగీతంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహా సమాచార్,

ఢిల్లీ కేంద్రం నుండి రిలే 2:30 కిన్నెరలహరి 3:30 ఏకచిత్రగానం 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

0: మాతృభాషల పరిరక్షణ గురించి టీసీఆర్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సమక్యల గారితో పరిచయం వింటారు. ఎనిమిది గంటలకు కిన్నెర లహరి, 8:45 సమాచార ప్రభాత్, 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం వింటారు. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుండి రాత్రి 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:50 సంస్కృతల వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్దికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ను కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
2: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
1: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
3: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100,00,000 రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు సాగునీరు ప్రాజెక్టు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి

0: ఉండే విధంగా కాకుండా వేర్ హౌస్ లు, కోల్డ్ స్టోరేజ్ లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
1: 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.ఎస్. చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గతరాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6-7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ
3: అమరావతి ఎంతో వేగవంతంగా వర్తిస్తున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
1: ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీయులో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన గోడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈ రోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటి

0: చెప్పిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य नवदिल्ल्यां भारतमण्डपम् इत्यत्र सङ्घलोकसेवायोगस्य शताब्दी समारोहे सहभागं करिष्यति. सः अस्मिन्नवसरे आयोजितं कार्यक्रममपि सम्बोधयिष्यति. अयं कार्यक्रमः विगतवर्षस्य अक्टूबरमासस्य प्रथमदिनाङ्कात् प्रारब्धानाम् आवर्षं यावत् प्रवर्तमानानां समारोहाणां समापनसूचकः भविष्यति. षड्विंशत्यधिक नवदश शततमे वर्षे सङ्घलोकसेवायोगस्य स्थापनायाः शतवर्षपूर्त्यवसरे एतस्य समारोहस्य आयोजनं भवति. श्रीमोदी सङ्घलोकसेवायोगस्य शताब्दी स्मारक नाणकम् अथ स्मारक प्रैष्य चटिकाञ्च प्रख्यापयिष्यति तथा 100 लैंडमार्क जजमेंट्स शेपिंग द पॉलिसीज ऑफ यूपीएससी एंड पब्लिक सर्विस कमीशन्स इन इंडिया इति नामना एकस्य पुस्तकस्य विमोचनमपि करिष्यति. मंत्रिमंडलस्य आर्थिक कार्य समित्या ह्यः अग्रिम वित्तीय वर्षस्य रवि विपणन सत्रस्य सर्वेषां सूचितानां सस्यानां न्यूनतम समर्थन मूल्यं वर्धयितुं अनुमोदनं प्रदत्तम्. केन्द्रीय सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव नवदिल्ल्यां केन्द्रीय मंत्रिमंडलस्य उपवेशनानन्तरं वार्ताहरान् संबोधयन् उक्तवान् यत् कृषकेभ्यः तेषां कृष्युत्पादानां लाभकरं मूल्यं सुनिश्चेतुं निर्णयः अयं गृहीतः.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
1: अनेन कुसुम सस्यस्य समर्थन मूल्ये सर्वाधिकं 75.6 रूप्यकाणां, सर्षपस्य 13.4, चणकस्य 83, गोधूमस्य च 25 रूप्यकाणां प्रति क्विंटल मितं परिवर्धनं विहितम्. एतदतिरिच्य मंत्रिमंडलेन हरितोर्जा वीथि इत्यस्य तृतीय चरणं अथ ऐतिहासिकी पीएम धारा योजना च समनुमोदिता, येन राज्येषु केन्द्र शासित प्रदेशेषु च 35.1 गीगावाट परिमितस्य नवीकरणीयोर्जा उत्पादनस्य सुगम संचारणं भविष्यति. भारतर्तु विज्ञान विभागेन अद्य तटीय कर्णाटक, केरलम, माहे, आंतरिक कर्णाटक, तमिलनाडु, पुडुचेरी, कराईकल चेत्येषु प्रदेशेषु विद्युत गर्जनेन सह प्रबल वृष्टिः पूर्वानुमानिता. ऋतु विभागेन अद्य नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा प्रदेशेषु अपि समानैव ऋतु परिस्थितयः प्रवर्तिष्यन्ते इति संभावना अभिव्यक्ता. विभागेन उक्तं यत् रायलसीमा, आंतरिक कर्णाटक, उड़ीसा, अरुणाचल प्रदेश, असम, मेघालय प्रदेशेषु अपि विद्युत गर्जनेन सह विद्युत्पातस्य च संभावना अस्ति. जापानदेशे प्रवर्तमानासु एशिया क्रीडासु भारताय ह्यः अद्यावधि सर्वाधिकः सफल दिवसः अभवत्. भारतेन 4 सुवर्णपदकानि प्राप्तानि. अनेन भारतस्य पदकसंख्या आहत्य 6 अभवत्, यस्मिन् 10 सुवर्णपदकानि, 21 रजतपदकानि.

0: పదకాని తథా ఏకోనత్రింశత్ కాంస్య పదకాని చ సమ్మిళితాని సంతి. మహిళానాం హాకీ క్రీడాయాం భారతం హ్యః దక్షిణ కొరియా దళం 2-0 ఇత్యంకై పరాజిత్య నిర్ణాయక చక్రే ప్రవిష్టం. తత్రైవ స్క్వాష్ క్రీడాయాం భారతస్య పురుష దళం మహిళా దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టే యేన భారతాయ 2 అన్యే పదకే సునిశ్చితే. పురుష క్రికెట్ క్రీడాయాం హ్యః రాత్రౌ గువాహాటీ నగరస్య బరసాపారా క్రీడాంగణే ఆయోజితాయాః త్రిస్పర్ధాయాః ఏకదివసీయ అంతారాష్ట్రియ శృంఖలాయాః ద్వితీయాయాం స్పర్ధాయాం భారతేన వెస్ట్ ఇండీస్ దళం 8-0 పరాజితం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖవృందం అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 30వ తేదీన సిరిసిల్లలో 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో నేతన్న బజార్, పాఠశాలలు, రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ది, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, గోదాములు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభోత్సవం ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి, వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో 9 రోజుల పాటు నిత్య పూజలు, అన్నదానాలు నిర్వహించిన భక్తులు వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. జిల్లాలో 3 రోజుల పాటు ఒక్కో ప్రాంతంలో నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. అందంగా అలరించిన వాహనాలపై విగ్రహాలను పెట్టి శోభయాత్ర నిర్వహించారు. వినాయకుల వద్ద ఏర్పాటు చేసిన లడ్డూలకు వేలంపాటలో పోటాపోటీగా భక్తులు పాల్గొని దక్కించుకున్నారు. యువతి యువకులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి వేములవాడ ఆలయ గుడి చెరువు, సిరిసిల్ల మానేరు తీరంలో గ్రామాల్లోని చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేశారు. మున్సిపల్ శాఖ గ్రామ పంచాయతీల్లో ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ పి గేతే ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరు శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్ఎండి జలాశయానికి నీటి విడుదల చేశారు. జలాశయానికి గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాల్వ ద్వారా మానేరు మూలవాగు నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో జలాశయం గేట్ల నుంచి ఎల్ఎండికి 8,000 క్యూసెక్ల నీటిని వదలారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేస్తామని చెప్పి కొన్ని జిల్లాలకే పరిమితం చేసిందని పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు. కళాశాలల్లో అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేయాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ అగ్నిమాపక కేంద్రం అధికారి అనిల్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. 2008 బ్యాచ్కు చెందిన అనిల్ కుమార్ డ్రైవర్గా విధుల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి అగ్నిమాపక అధికారిగా పదోన్నతి పొందారు. 2 ఏళ్లుగా వేములవాడ ఫైర్ అధికారిగా పనిచేస్తున్నారు. గుండెపోటుకు గురికాగా బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఆయన మృతికి అగ్నిమాపక కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నర్మల గురుకుల పాఠశాలకు చెందిన 5 క్రీడాకారులు రాష్టస్థాయి ఉషు పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 ఎస్పీఎఫ్ రాష్టస్థాయి ఉషు క్రీడా పోటీలకు సైమా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా ఉషు కార్యదర్శి విక్రమ్ తెలియజేశారు. వీరు 6 బంగారు పతకాలు, 6 రజత పతకాలు సాధించడమే కాకుండా 5 క్రీడాకారులు రాష్టస్థాయిలో స్థానం దక్కించుకున్నారని తెలియజేశారు. రాష్టస్థాయికి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా క్రీడలు, యువజన శాఖాధికారి అజ్మీరా రామ్దాస్ అభినందించారు. వేములవాడ మండలం అగ్రహారంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కళాశాలలోని సమస్యలు పరిష్కరించాలని కళాశాల విద్యార్థులు ప్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలకు శాశ్వత భవనం, ప్రత్యేక హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న వసతులు అవసరాలకు సరిపోవడం లేదని, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. నాణ్యమైన ప్రయోగశాలలు, ఆధునిక పరికరాలు అందించాలని చెప్పారు. అధ్యాపకుల కొరత ఉందని, శాశ్వత అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ కందేపి రాణిప్రసాద్ జాతీయ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వేదగిరి రాంబాబు పేరిట నెలకొల్పిన జాతీయ బాల సాహిత్యం పురస్కారానికి రాణిప్రసాద్ ఎంపికైనట్లు సంస్థ కన్వీనర్ సింహప్రసాద్ తెలియజేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అక్టోబర్ 14వ తేదీన ఈ పురస్కారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కందేపి రాణిప్రసాద్ 36 ఏళ్లుగా బాలసాహిత్యం

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమాపేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. व्हीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सनफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవంలో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమాపేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5

0: కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓంప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల లక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
1: पंजाब का विकास कब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकती.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికితీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని వర్సపాడ స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీజాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 250 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమ, కర్ణాటక, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి

0: సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని వర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా బి చంద్రశేఖర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
3: శ్రోతలకు నమస్కారం. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటానికి ఎన్నో మార్గాలుండొచ్చు, కానీ మన రక్తాన్ని మరొకరికి అందించి వారి ప్రాణానికి ఆశగా నిలవడం ఎంతో గొప్ప మానవతా సేవ. రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి అనే సందేశంతో ఈరోజు రక్తదానం యొక్క ప్రాముఖ్యత, రక్తదాత అనుభవాలు, రక్తదానంపై ఉన్న అపోహల గురించి, అలాగే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనకి వివరిస్తున్నారు బి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అండి.
4: నమస్కారం మేడం.
3: చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు రక్తదానం చేశారండి? రక్తదానం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందండి?
4: మేడం, నేను 2014 లో ఫస్ట్ టైం రక్తదానం చేయటం జరిగింది. అప్పటి నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి రక్తదానం చేస్తూనే ఉన్నా. మొదటిసారి ఒక అమ్మాయి మీద ఒక ఇష్యూ వల్ల ఇబ్బంది పడి బ్లడ్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తిరుగుతూ ఉన్నారు, కానీ ఎక్కడ బ్లడ్ దొరకక మా ఫ్రెండ్ త్రూ నాకు తెలియడం వల్ల నేను వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశాను. మొదటిసారి 2014లో నేను రక్తదానం చేశాను. అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా రక్తదానం చేస్తూనే ఉన్నాను, ఇప్పటికీ చేస్తూనే ఉంటా. 2014లో గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేషెంట్ కి బ్లడ్ అవసరం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తిరుగుతూ ఉన్నారు, కానీ ఎక్కడ బ్లడ్ దొరకట్లేదు. అదే టైంలో నాకెందుకో నేను కూడా బ్లడ్ డొనేట్ చేస్తే ఎలా ఉంటది అనే ఆలోచనతోటి చేశా. కానీ అలా ఇవ్వటం వల్ల ఒక ప్రాణాన్ని నేను కాపాడగలుగుతా అనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశాను.
3: మరి రక్తదానం చేయటం వల్ల ఒకరి ప్రాణం కాపాడగలమంటారా?
4: అవునండి, ఖచ్చితంగా కాపాడగలం. యాక్సిడెంట్ కేసుల్లో ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సమయంలో మన బ్లడ్ ఒకరి ప్రాణాన్ని కాపాడుతుంది అనేది 100% నిజం అండి.
3: చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి మీరు చాలా సార్లు రక్తదానం చేశారు కదా, మరి రక్తదానం చేయటానికి ముందు ఏమైనా ఆందోళనకి గురయ్యారండి?
4: మొదట కొంచెం భయంగా ఉండేది, కానీ స్టాఫ్ యొక్క ఎంకరేజ్మెంట్ తోటి నేను ఫస్ట్ టైం బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి స్లో స్లోగా నాకు అలవాటైపోయి నేను నా స్వతహాగా వెళ్లి బ్లడ్ ఇవ్వగలిగే స్టేజ్ కి ఈ రోజున వచ్చిన. ఇప్పుడు నాకైతే ఎటువంటి భయం లేదండి బ్లడ్ డొనేట్ చేయడానికి.
3: మీరు రక్తదానం చేసిన తర్వాత ఇబ్బందులు కలిగాయండి?
4: సాధారణంగా నాకైతే ఎలాంటి ఇబ్బంది కలగలేదు, కానీ కొంచెం నీరసంగా ఉంటది ఒక 1-2 అవర్స్. ఆ తర్వాత లైట్ గా జ్యూస్లు తాగి రెస్ట్ తీసుకుంటే ఆ రోజుకి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి కామన్ గా ఉంటది మేడం. అటువంటిది ఇబ్బంది ఏమీ కలగలేదు.
3: రక్తదానం వల్ల శరీరానికి బలహీనత వస్తుందనే అపోహ ఉంటుంది కదా, మరి దీనిపై మీరు మా శ్రోతలకు ఏం చెప్తారు?
4: నిజం చెప్పాలంటే హెల్దీగా ఉండి వైద్యుల సూచన మేరకు ఇచ్చే బ్లడ్ అయితే 100% ఎటువంటి ఇబ్బంది కలగదండి, ఎటువంటి బలహీనత రాదు. మనం బ్లడ్ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటాం, అది 100% నిజం. ఎందుకంటే నేను అలానే ఉంటున్నా, ఇప్పటికీ ఇన్నిసార్లు ఇచ్చి నేను ఇంత యాక్టివ్ గా ఉన్నానంటే మేబీ బ్లడ్ ఇవ్వడం వల్లనే ఇంత యాక్టివ్ అవుతున్నానేమో అని అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇప్పటి వరకు 29-30 సార్లు వరకు బ్లడ్ ఇవ్వడం జరిగింది.
3: చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి అందరూ కూడా అంటే రక్తదాతలు ఎవరైనా సరే ఎంత తరచుగా రక్తదానం చేయాలండి?
4: అది ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యంపై ఆధారపడి ఉంటదండి. కొంతమంది ఫిజికల్లీ మంచిగా ఉంటే వాళ్ళు 3 మంత్స్ కి ఒకసారి అయినా ఇవ్వచ్చు, బట్ నేనైతే 3 మంత్స్ కి ఒకసారి చాలా సార్లు ఇచ్చా. ఇన్ కేసు ఒకసారి ఎమర్జెన్సీ టైమ్ లో 2 మంత్స్ కి కూడా ఒకసారి ఇచ్చాను. బట్ అప్పుడు నేనేంటి అంటే ఫిజికల్లీ వర్కౌట్లు చేసేది, కొద్దిగా స్ట్రాంగ్ ఉండేది కాబట్టి నేను 2 మంత్స్ కి ఒకసారి

0: చిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మినిమం అయితే 3 మంత్స్ కి ఒకసారి అయితే ఇవ్వచ్చు అండి, హెల్తీగా ఉండే పర్సన్స్ అయితే.
1: రక్తదానం చేయాలనుకునే యువతకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారండి?
0: ఇప్పుడున్న సమాజంలో యువత అనేది మద్యపానానికి అలవాటు అవడం జరుగుతుంది, ప్లస్ ఈ బాడీ మీద టాటోలు వేయించుకోవడం, ఈ స్మోకింగ్ ఇలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళు చాలా మందికి బ్లడ్ డొనేట్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అలా అవటం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో వాళ్ళకి కూడా బ్లడ్ దొరకడం కష్టం అవుతుంది. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈ బాడీ మీద టాటోస్, మద్యపానం, ధూమపానం వీటికి దూరంగా ఉండి యూత్ మొత్తం కలిసి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వేరే ప్రాణాన్ని కాపాడగలుగుతారు అని నా ఒపీనియన్ అండి.
1: రక్తదానం చేయడం ద్వారా మీకు ఎలాంటి సంతృప్తి కలుగుతుందండి?
0: మనం రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణం కాపాడగలుగుతున్నాం అంటే ఆ సంతృప్తి అనేది వేరు మేడం. ఎందుకు అనంటే రక్తదానం చేసిన తర్వాత అసలు ఆ పర్సన్స్ ఎవరో కూడా నేను మర్చిపోవడం జరిగింది. 2 ఇయర్స్ తర్వాత ఆ పేషెంట్ వచ్చి నన్ను గుర్తుపట్టి ఆ రోజు బ్లడ్ ఇవ్వడం వల్లే నేను బతకగలిగాను అని వచ్చి వాళ్ళు కాళ్ళు మొక్కడానికి రావడం జరిగింది. నిజంగా ఆ సందర్భం అనేది చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఎందుకు అంటే నేను బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒక పర్సన్ ప్రాణం నిలిచింది అంటే అసలు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యా టైంలో. అందుకే అప్పటి నుంచి కంటిన్యూషన్ గా బ్లడ్ ఇస్తూనే ఉన్నా, నాకు ఛాన్స్ ఉన్న ప్రతిసారి బ్లడ్ ఇస్తూనే ఉన్నా.
1: మీరు చేసిన అత్యవసర రక్తదానం గురించి మా శ్రోతలకు చెప్తారా?
0: అత్యవసర పరిస్థితుల్లో చాలా సార్లు నేను రక్తదానం చేయడం జరిగింది. కొన్ని కొన్ని టైమ్స్ లో డెలివరీ పేషెంట్స్, యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు చాలా ఎమర్జెన్సీ అయ్యి అంటే ఒకళ్ళ బ్లడ్ సరిపోక ఇంకా చాలా మంది ఇద్దరు ముగ్గురు అవసరమైనప్పుడు నేను చాలా సార్లు రక్తదానం చేయడం జరిగింది.
1: మీరు చాలా సార్లు రక్తదానం చేశారు కదా, మీ కుటుంబ సభ్యులు మీకు ఎటువంటి సహకారం అందిస్తున్నారండి?
0: మా కుటుంబ సభ్యులు అయితే నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే మా వైఫ్ తో కూడా నేను చాలా సార్లు బ్లడ్ డొనేట్ చేపించాను. అక్కడ హాస్పిటల్లో వాళ్ళు లేడీస్ది తీసుకోమన్నా కూడా బ్లడ్ మంచిగా ఉంది తీసుకోండి నో ప్రాబ్లం అని ఫోర్స్ చేసి మేం బ్లడ్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట.
1: చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి రక్తదానం గురించి చాలా మందిలో చాలా రకాల అపోహలుంటాయి, ఇందులో ప్రధానంగా ఎటువంటి అపోహ ఉంటుందండి?
0: రక్తదానం చేస్తే శాశ్వతంగా బలహీనం వస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు, కానీ అది ముమ్మాటికి అపోహ మాత్రమే. ఎన్నిసార్లైనా బ్లడ్ ఇవ్వచ్చు 3 మంత్స్ కి ఒకసారి, మినిమం 3 మంత్స్ గ్యాప్ తీసుకుని. అలాగే మనం కొద్దిగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ ఇవ్వడం కూడా చాలా మంచిది. హెల్తీగా ఉన్న పర్సన్ అయితే 2 మంత్స్ కి ఒకసారి కూడా ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. ఎందుకు అంటే నేను అలా చాలా సార్లు ఇచ్చా, నాకు ఎటువంటి బలహీనత లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
1: మొదటిసారిగా రక్తదానం చేయాలనుకునే వారికి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: రక్తదానం చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గా మనం వెళ్ళి కొంచెం డాక్టర్ తో కన్సల్ట్ అయ్యి మన హెల్త్ కండిషన్ అవి చెప్పుకొని రక్తదానం ఇవ్వచ్చా లేదా అని డాక్టర్ సలహాతో కూడా చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా ఉండే పర్సన్ అయితే అసలు డాక్టర్ ని కూడా కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళి మనం కూడా రక్తదానం చేయొచ్చు.
1: రక్తదానం చేసే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి, అలాగే రక్తదానం చేసిన తర్వాత ఏం చేయాలండి?
0: రక్తదానం చేసే ముందు మనం బాగా కడుపు నిండా తిని వెళ్ళి తగినంత విశ్రాంతి తీసుకోవడం, సాధారణంగా ఆరోగ్యం ముఖ్యం, అలాగే కేంద్రం ఇచ్చే సూచనలు పాటించడం కూడా చాలా ముఖ్యం. వాటిని ఫాలోఅప్ చేసుకుంటే మనం ఎనీ టైం బ్లడ్ ఇవ్వచ్చు మేడం. రక్తదానం చేశాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అలాగే జ్యూస్లు కొంచెం ఎక్కువగా తాగేసి రెస్ట్ తీసుకుంటే ఆ రోజుకైతే సెట్ అయిపోతుంది మేడం. నెక్స్ట్ డే నుంచి కామన్ గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది కలగదు.
1: రక్తదానం చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయండి, మరి అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఏం చేయాలండి?
0: ఎవరికైనా హెల్త్ బాగలేనప్పుడు కొన్ని వైద్య పరిస్థితుల వల్ల లేదంటే కొన్ని మందులు కారణాల వల్ల తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రక్తదానం చేయలేకపోవచ్చు, కాబట్టి మనం ముందుగా వైద్యుల స్క్రీనింగ్ తీసుకుంటే బెటర్. ఈ అరుదైన రక్త గ్రూప్ ఉన్నవారు తమ గ్రూప్ గురించి తెలుసుకుని అవసరమైనప్పుడు రక్తదాన కేంద్రాలు, అధికార డోనర్ నెట్వర్క్లతో సంప్రదింపులలో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది వారికి.
1: రక్తదానం అంటే కేవలం ప్రమాదంలో గాయపడిన వారికి మాత్రమేనా అండి? మరి ఒక వ్యక్తి రక్తదానం చేయటం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుందండి?
0: డెలివరీ టైంలో ఇస్తారు లేదంటే కొన్ని ఆపరేషన్స్ టైంలో అవసరం అవుతుంది, కొన్ని రక్త సంబంధిత వ్యాధులున్న వాళ్ళకి, అలాగే క్యాన్సర్ అత్యవసర పరిస్థితుల్లో. ఓన్లీ యాక్సిడెంట్ కేసెస్ అనే కాదు, డెలివరీ టైంలో, ఎనీ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ టైమ్స్ లో, క్యాన్సర్ అత్యవసర పరిస్థితులు, ఎలాంటి టైమింగ్స్ లో అయినా బ్లడ్ అవసరమే అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో కూడా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు.
1: రక్తదానం చేయటంలో యువత పాత్ర ఎలా ఉండాలంటారు?
0: యూత్ అనేది ముందుకు వస్తే రక్త

0: చాలా స్థిరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం ద్వారా ఎంతో సహాయం అవుతుంది.
1: వేరే వారు రక్తదానం చేయడానికి మరి మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? రక్తదానం చేయడానికి భయపడే వారికి మరి మీరేం చెప్తారు?
0: మనకు అవసరం లేని సమయంలో ఇచ్చిన రక్తం అనేది మరొకరికి అవసరమైన సమయంలో ప్రాణధారం కావచ్చు అని చెబుతాను. ఫస్ట్ భయాన్ని పక్కన పెట్టేయండి, రక్తదానం చేస్తే అదే ధైర్యాన్ని ఇస్తుంది నెక్స్ట్ టైం నుంచి. ప్రతి రక్తదాత ఒక ప్రాణానికి ఆశాకిరణం. ఇటువంటి మంచి సేవను అర్హులైన ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: రక్తదానం చేయాలనుకుంటే మరి రక్తదాన శిబిరాల్లో ప్రజలు ఏం గమనించుకోవాలండి? అలాగే రక్తం ఇవ్వడం మాత్రమే కాకుండా రక్తదానంపై అవగాహన ఎలా కల్పించుకోవాలండి?
0: శిబిరాన్ని నిర్వహిస్తున్న సంస్థ రక్త సేకరణ చేసే ప్రక్రియ, అలాగే చుట్టుపక్కల పరిశుభ్రత, వైద్య సిబ్బంది గురించి నిర్ధారించుకొని రక్తదానం చేయడం మంచిది. మన రక్తదానం చేయడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా అవగాహన కల్పిస్తే మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటది. అలాగే మనల్ని చూసి ఇంకొకళ్ళు వచ్చి రక్తదానం చేసేలాగా మనం ప్రేరణ కల్పించడం మంచిది.
1: చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి మీరు దాదాపుగా 30 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు కదా, మరి ఈ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు మీరు మర్చిపోలేని సంఘటన గురించి చెప్తారా?
0: హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ఒక పేషెంట్ కి బ్లడ్ అవసరం, కానీ నేను ఇలా చాలా సార్లు బ్లడ్ డొనేట్ చేసిన సందర్భంలో నా బ్లడ్ పర్ఫెక్ట్ గా ఉంది అనే ఒపీనియన్ తోటి నేను కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లి బ్లడ్ ఇచ్చే వరకు వెయిట్ చేసి నా బ్లడ్ నే తీసుకుని పేషెంట్ కి ఎక్కించడం జరిగింది. అలా ఎక్కించిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయి బయటకు వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత, ఆ ఫీల్ అనేది వేరు. అది మాత్రం నేను లైఫ్ లో మర్చిపోలేని సంఘటన అనమాట. ఎందుకంటే 300 కిలోమీటర్లు వెళ్లి నేను బ్లడ్ డొనేట్ చేసి రావడం జరిగింది. అందులో వాళ్ళు నా బ్లడ్ కావాలి అని అడగటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన సందర్భం అనమాట.
1: రక్తదానం గురించి మీరు మా శ్రోతలతో ఎన్నో విషయాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి.
0: ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారికి నా ధన్యవాదాలు.
1: రక్తదానం అనేది కేవలం ఒక దానం కాదు, ఒక ప్రాణానికి అందించే విలువైన సహాయం. మనకిచ్చే రక్తం కొన్ని గంటల్లో తిరిగి భర్తీ కావచ్చు, కానీ మనం ఇచ్చిన రక్తం ఒక కుటుంబంలో జీవితాంతం గుర్తుండిపోయే ఆశను నింపొచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలతో స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరికొందరిని రక్తదానానికి ప్రోత్సహిద్దాం.
2: మీరింతవరకు స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా వి చంద్రశేఖర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం మనందరిది ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ముసలితనం వచ్చేసరికి చాలా మందిలో మూడవ హస్తం మొదలవుతుంది. దాని పేరు చాదస్తం. అసహనం, ఆరోపణలు, సతాయింపు, అసూయ, ఆత్మన్యూనతాభావం అని 5 వేళ్లు. వివేకవంతులు వాటిని తొలిదశలోనే గుర్తిస్తారు, దూరం జరుగుతారు. అవివేకులు

మానవ మస్తిష్కాన్ని శాస్త్రవేత్తలు కుడి ఎడమ భాగాలంటూ రెండుగా విభజించారు. ఆ రెండింటిని కార్పస్ కెల్లోసం అనే నరాల సముదాయం కలిపి ఉంచుతుంది అని వాళ్లు తేల్చారు. ఏదైనా ఒక నిర్ణయానికి రావాలంటే కుడి ఎడమ భాగాల మధ్య సరైన సమన్వయం కుదరాలి. కుడి భాగం ఉద్వేగాలకు అనుభూతులకు ఆలవాలం, ఇక ఎడమ భాగం ప్రతిదాన్ని తర్కిస్తుంది, విశ్లేషిస్తుంది. ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగేవారి మెదడులోని ఎడమ భాగానికి ఆధిక్యాన్ని ఆపాదిస్తున్నారని అర్థం. తమ బలహీనతను కప్పిపుచ్చుకునేందుకై గొంతు పెంచు, కోపం ప్రదర్శించు, ఏదో విధంగా తమదే పైచేయి అనిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. చాదస్థానికి చెందిన 5 అంగాలు ఆ సందర్భంలో తమ పాత్రలను యథాశక్తి పోషిస్తాయి. ఫలితంగా ఆప్తులు, ఆత్మీయులు సైతం వీరితో వాదన అనవసరం అని తప్పుకుంటారు.

ప్రతి ఊరిలో ఏదో ఒక గడపలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే వార్త అతి సాధారణమైంది ఈ రోజుల్లో. చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకునే తల్లిని కనీసం గౌరవించక రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం.

0: సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.
1: బిడ్డకు ఆకలి ఎప్పుడవుతుందో తల్లికి తెలుస్తుంది. అలాంటి తల్లికి ఏమాత్రం చెప్పకుండానే గడప నుంచి మాతృమూర్తిని గెంటేస్తున్న సుపుత్రులు ఎంతో మంది.

0: అమ్మ, మీ పేరు?
1: లక్ష్య.
0: ఎంత వయసు ఉంటుంది?
1: 107.
0: 107 అంటే మీకు గుర్తుందా డేట్ ఆఫ్ బర్త్? మీది ఏ ఊరు నుంచి వచ్చారు?
1: తూర్బాక.
0: తూర్బాక. వ్యవసాయం చేసేవాళ్ళ?
1: మా ఆయన ఉన్నాగా బొగ్గుబావి పని చేసింది.
0: కోల్ మైన్స్ లో పనిచేశారు బొగ్గుబావి పని. ఎంతమంది పిల్లలు?
1: నాలుగు పిల్లలు లేరు.
0: మీ ఆయన మరి ఆయన చనిపోయాడా?
1: చనిపోయాడు.
0: ఎన్ని రోజులు అవుతుంది?
1: ఇప్పుడు 27.
0: ఎంత కాలం అవుతుంది సరోజనమ్మ దగ్గరకు వచ్చి?
1: 5 సంవత్సరాలు.
0: అంత ముందు ఎక్కడ ఉన్నారు?
1: తూర్బాకలో ఉన్న మా చెల్లె కాడు.
0: మీ చెల్లె దగ్గర ఉన్నారు అంటే మీ పిల్లలు లేరని మీ చెల్లె దగ్గర ఉన్నారు. మరి మీ వారు సింగరేణ్ లో చేశారు కదా, అప్పుడు ఆ డబ్బులు అయ్యి ఇల్లు ఇల్లు
1: అప్పుడు జీతాలు లేవండి.
0: అప్పుడు చాలా తక్కువ జీతాలు. చెల్లె ఎందుకు వెళ్ళడం నా దగ్గరనే ఉన్నాను లేదా?
1: కొడుకుల దగ్గర ఉంటుంది.
0: భారమై కొడుకుల దగ్గర.
1: మా మరిది చచ్చిపోయింది.
0: మరిది కూడా చనిపోయారు.
1: చనిపోయింది.

0: ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చారా, ఎవరైనా తీసుకొచ్చారా మిమ్మల్ని?
1: మా చెల్లె తీసుకొచ్చి.
0: మీ చెల్లె తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఏమైనా జబ్బులు ఉన్నాయా మీకు?
1: షుగర్ లేదేం లేదు, బీపీ ఉంది.
0: బీపీ ఒకటి ఉంది. మీ పనులు మీరు చేసుకుంటారమ్మా?
1: నేను మంచాలనే ఉంటున్నాయి.
0: మంచాలనే ఉంటారు? నడవరు? నడవలేరు. మరి భోజనం అది వాళ్ళే తీసుకొస్తారా?
1: వాళ్ళే తీసుకొచ్చు.
2: అమ్మా ఏం పేరు మీది?
3: నిర్మల బాయ్యం అండి.
0: ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి?
3: 15 సంవత్సరాలు అండి.
0: 15? ఇప్పుడు ఎంత ఉంటుంది మీ వయస్సు?
3: నా వయసు 81 అండి.
0: 80 వరకు ఉండే అంటే 70 సంవత్సరాలు అప్పుడు వచ్చేసారు. ఎందుకని రావడానికి గల కారణం?
3: నా అత్త మామల్ని మా కోడలు పెళ్లైన కాడ నుంచి వాళ్ళని చూసిందండి. మా పెద్దలు చచ్చిపోతే చిన్న పిల్లలు పెళ్లి బిడ్డకి అక్కడుండిపోయా నేను. ఆ ముసలోళ్ళని చేసుకుంటా మా నా కోడలు ఉండిపోయింది. వాళ్ళిద్దరు చచ్చారు, నా కళ్ళు పోయింది డావా మీద నుంచి పడి. కనపడవండి, పడిపోతే ఇక నాకు చేసుకుంటా ఉంటే వాళ్ళ పిల్లలకి ఎవరు చూస్తారు చెప్పండి? ముసలోళ్ళకి ముసలోళ్ళు చేసుకుంటా, ముసలిది అయితే పిల్లలకి ఎవరు చూస్తారు ఆమెకి? అందుకని నేను వచ్చేసానండి. ఎవరు నన్ను పంపలేదండి.
0: మీరే ఇండివిజువల్ వచ్చేసారు. మీ ఇంట్లో వాళ్ళకి భారం కాకూడదని ఇక్కడికి వచ్చారు.
3: అవును,
0: సర్వజమ్మకు భారం.
3: అమ్మా మంచి చూస్తున్నారు అమ్మా, నాకు చిన్న పిల్ల కన్నా అన్యాయం చూసారండి. నేను వచ్చిన కాడ నుంచి మంచి ఎంత మంచిగా చూసుకున్నారు అమ్మ, ఎవరు చూడనట్లు చూసినట్టు అండి. తినకుండా నాకు తినిపించేదండి, తెచ్చుకున్నా నాకు తినిపించేవాళ్ళు.
0: పెట్టడమే కాదు తినిపించడం కూడా.
3: భద్రాచలమే మాది. ఒక కొడుకు, 3 బిడ్డలు వస్తా ఉంటారు, చూస్తా ఉంటారు వాళ్ళు కూడా.
0: చూసెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు రమ్మంటే వెళ్తారమ్మా?
3: వెళ్ళనండి. ఎందుకంటే కొడుక్కి ఉద్యోగం ఇల్లప్ప చెప్పేసా, వాళ్ళ దగ్గర పోతే లోకులు ఏమనుకుంటారు, కొడుక్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వచ్చి ఉంటుంది అని చెప్పి అంటారు కదండి. అందుకు ఆ మాట రావద్దని చెప్పి వచ్చేసా నేను.
0: పూర్తిగా కనపడవా లేకపోతే కాస్త కాస్త కనపడతాయి?
3: కాస్త కూడా కనపడవండి. అమ్మ కూడా చూపెట్టారండి పాపం. అమ్మ పాలంచ తీసుకుపోయారు, విజయవాడ తీసుకుపోయింది అమ్మ. చాలా బాధలు పడ్డది నా గురించి. ఇక్కడ కూడా చేయించారండి, కనపడవండి. కానీ నా పని నేను చేసుకుంటా.
0: మీ పేరమ్మా?
4: రావులమ్మ.
0: రాములమ్మ, ఎవరు నుంచి వచ్చారు? ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి?
4: 1.5 సంవత్సరాలు అయింది. నాకు నడుము నొప్పి, నడుము అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయింది, అంతే నొప్పులే.
0: మరి మీ ఇంటి దగ్గర ఉండొచ్చు, ఆశ్రమానికి ఎందుకు వచ్చారు?
4: ఆశ్రమానికే, నా పిల్లలు లేరు, ఆస్తి లేదు.
0: పిల్లలు లేరు, ఆస్తి కూడా లేదు.
4: చూసి వెళ్ళాక వచ్చారు. మా ఆయన చనిపోయి 40 ఏళ్ళు అవతల అయింది.
0: తర్వాత మీరు పని చేసుకున్నారు? ఇప్పుడు
4: చేయలేప, చేయలేని పరిస్థితి.
0: ఇక్కడికి వచ్చేసి
4: ఏడకి వచ్చా.
5: జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి సహజం. పుట్టి పెరిగి బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. కుమారులు కూతుళ్లను పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేసి ఆస్తిపాస్తులను సమకూర్చి పెళ్లిళ్లు చేసి ఓ బాట చూపించి చివరి దశలో మనవళ్లు మనవరాళ్లతో కబులు చెబుతూ ఆడుతూ పాడుతూ గడిపే సమయం వృద్ధాప్యం. ఈ వయసులోనూ వారి ఆలోచనలు వారసుల గురించే. వారికి ఏ కష్టం రాకూడదని, జీవితాంతం హాయిగా ఉండాలని పరితపిస్తూ ఉంటారు వృద్ధులు. ఆ దశలో కూడా ఆమె కొడుకులు ఏదేని వక్రమార్గం అనుసరిస్తుంటే వారిని మంచి దారిలో పెట్టే ప్రయత్నంలో కొన్ని సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. చాలామందికి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు నచ్చవు. వారిని ఇంట్లో ఓ నిరుపయోగంగా ఉన్న వస్తువులా భావిస్తూ ఉంటారు. ఇది వృద్ధులకు శాపం లాంటిది.
0: అమ్మా మీ పేరు?
6: లక్ష్మి.
0: ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి?
6: 13 సంవత్సరాలు.
0: 13 సంవత్సరాలు చాలా కాలం అవుతుంది. ఎంతమంది పిల్లలు?
6: 3.
0: మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు చూడలేదా?
6: వాళ్ళు చూడక కాదు, నాకు ఇష్టం లేక వచ్చారు.
0: ఇష్టం లేక? ఎందుకని వాళ్ళని బాధ పెట్టొద్దనే. ఎంత వయసు ఉంటుంది మీకు?
6: 40 ఉంటాయో 70 ఉంటాయో.
0: మీ సార్ ఏం చేసేవారు అప్పట్లో? మీ వారు
6: అప్పుడు ఆయన ఏదో వ్యవసాయం చేసాడు.
0: వ్యవసాయం చేశారు, పిల్లలు పెళ్లి చేసేసారు, అన్ని బాధ్యతలు
6: అన్ని అయిపోయినాయి. అన్ని తీరిపోయినాయి, పిల్లలు కూడా అయినారు. ఇక ఉండకూడదు అనుకున్నా వచ్చేసిన.
0: అంటే మంచిగా చూడకొచ్చేసారా లేకపోతే? మీరే
6: చూడక కాదు, ఏం కాదు, ఏదో ఒక మాట పట్టింపులో వచ్చేసాం.
0: ఇక్కడికి ఎలా వచ్చారు మరి? మీరు ఎత్తుకుంటూ వచ్చారా?
6: ఎందుకు? భద్రాచలం వచ్చి రాముని చూసి గోదావరి దూకాలని వచ్చారు. రాముని తీసుకొచ్చి అక్కడ పెట్టింది.
0: అంటే చనిపోదామనుకుని డిసైడ్ చేసుకున్నారు ఇక జీవితం చాలని.
6: అవును, నేను చచ్చిపోదామని వచ్చిన అక్కడ నుంచి, లేకపోతే ఇక్కడ దాకా నేను రాను. రాముడి దర్శనం చేసుకుని కళ్యాణం చూసి ఇవన్నీ అయ్యి పొద్దుకు

0: నాకు బాదం అనుకుని నేరకు గాలి వాన్ వచ్చింది, తీసుకొచ్చి ఆశ్రమంలో అక్కడ పంపించారు. ఇక చల్లారి పొద్దున్న లేచి ముఖం కడుక్కొని టిఫిన్ చేసి ఇదిగో ఎట్లా సంగతి అండి అని చెప్పిన ఆ వంటగారికి. ఎట్టయితే ఎడ్డపాకలో సరోజనమ్మ ఆశ్రమం పెట్టిందమ్మా, అక్కడికి వెళ్ళమండి. ఆ సరోజనమ్మ అయితే మాకు తెలుసండి, మా ఊరు అది ఒకటే ఊరు అంటే, అట్టయితే నీకేంటి లేమని ఆటో వాడికి 30 రూపాయలు ఇచ్చి ఆయనే పంపింది. ఇక్కడ 2 నెలలు నా పని నేను చేసుకోలేక కాలు ఇరిగింది. స్నానం చేసి వచ్చి గడ మీద కాలు పెట్టి ఎటు తిప్పిన కాలు
1: ఇరిగిపోయింది,
0: కింద పడిపోయా.
1: మరి ఆపరేషన్ చేయించారు ఎవరైనా?
0: చేసినారు. అమ్మే చేపించారు.
1: అమ్మే అంటే అమ్మే అన్ని చూసుకుంటుంది, అన్నం పెడుతుంది, టిఫిన్ పెడుతుంది,
0: అన్ని ఆమె
1: అందిస్తుంది,
0: అన్ని ఆమె చూసుకుంటుంది.
1: నమస్తే అమ్మ, మీ పేరు?
2: నా పేరు శారద.
1: శారద గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ అనాథాశ్రమానికి?
2: భద్రాచలమేనండి.
1: భద్రాచలం దగ్గరే?
2: దగ్గరే.
1: ఎందుకని వచ్చారు? కారణం?
2: పడిపోతే చేసేవాళ్ళు ఎవరు లేరండి, మక్కికి దెబ్బ తగిలింది, ఈ మోకాలకి దెబ్బ తగిలింది, ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఇరుగు పొరుగు ఒక్కదాన్నే ఉంటాను. ఇరుగు పొరుగులు తీసుకొచ్చి జాయిన్ చేశారు ఇక్కడ.
1: సార్ లేరా? మీ సార్?
2: సార్ ఎప్పుడో పోయారు.
1: పిల్లలు?
2: పిల్లలన్నీ వేస్ట్ అండి. ఒక బాబు చనిపోయాడండి, ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళ ఎంప్లాయీలు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఖాళీ లేదు అంటున్నారు. మనం చెప్పుకోవడం కూడా వేస్ట్ అండి. అంతే,
1: పిల్లల్ని పెంచారు,
2: పెద్ద చేసాం, పెళ్లిళ్ళు చేసాం, మనవలు మనవరాళ్ళు అందరు ఉన్నారు,
1: కానీ చూసేవాళ్ళు కరువు అయిపోయారు,
2: లేరు ఒంటరి దాన్ని. అందుకనే నేను ఒంటరి దాన్ని అనే చెప్పుకుంటున్నాను.
1: నమస్తే అమ్మా, మీ పేరు?
3: సావిత్రమ్మ అండి.
1: సావిత్రమ్మ, వయసులో ఉన్నప్పుడు ఏం పని చేసేవారు మీరు?
3: మామూలుగా కూలినాలి పని.
1: కూలినాలి పని. మీ వారు ఏం చేసేవారు?
3: కూలి పని.
1: కూలి పని. ఏ ఊర్లో ఉండేవారు?
3: మాదా మహబాద్.
1: మహబాద్. మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమి వచ్చింది?
3: ఇక్కడ మాకు ఎవరు చూసేవాళ్ళు లేరండి, మా ఆయన చనిపోయాడు. ఇక ఒక కూతురు ఉంది గానీ ఆమె కూలినాలు చేసుకుని బతుకుద్దాం. ఒక ఇద్దరు పిల్లలు. ఇక ఆమె పరిస్థితి బాగలేదు, కిరాయి ఇల్లు. ఇక అందుకే నేను 25 సంవత్సరాలు హోటల్లో పనిచేసిన, బొకలారి పని ఇక పని చేయలేక ఇక మాకు తెలిసిన ఆయన తీసుకొచ్చి మేడం గారికి ఒప్ప చెప్పారు.
1: అంటే కాళ్ళ నొప్పులు అవి అని వచ్చాయా?
3: కాళ్ళ నొప్పులు వచ్చినా ఎన్ని పూస బొక్క అరిగింది, పని చేయలేకపోయినా ఈ మేడం గారు వాళ్ళు చేర్చుకున్నారు, కన్న తల్లి లెక్క చూసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు.
1: నువ్వు పని చేసినప్పుడు మరి మీ అమ్మాయి మీ అల్లుడు చూసుకున్నారా?
3: ఇంకా ఎవరు చూసుకోలేదు సార్.
1: అప్పుడు కూడా లేదు?
3: అప్పుడు కూడా లేదు.
1: ఒంటరిగా ఉన్నారు.
3: కనీసం మాట ముచ్చడు కూడా లేదు. ఏడ చూస్తే మన దగ్గరకు వస్తుందేమన్నట్టుగా. నా పరిస్థితి బాగలేదు. నీకు ఎక్కడ తెచ్చి పెట్టాలి? నువ్వు బాగా ఉన్నోడికి ఇచ్చి చేసావా? మేము బతకటమే కష్టం, కిరాయి కొంప, నిన్న ఏడ తెచ్చి పెట్టుకోవాలి మేము, నువ్వు ఏడన్న పోయి బతుకు, ఈ బతుకు నువ్వు చూసుకోన్నారు సార్.
1: ఎవరు కూతురు
3: అన్నది?
1: అల్లుడేమనేవారు?
3: ఆయన మన బిడ్డే కాలేదు. అల్లుడు ఏం చూస్తాడు సార్? అల్లుడు కూడా అంతే సార్, మేము సంపంచి పెట్టినాం మేము చూడటానికి అన్నారు. నేను వచ్చిన కొత్తలు కూడా మేడం గారికి మా అమ్మాయి ఉందని చెప్పలా, నాకెవరు లేరు సార్, నేను అనాథనని చెప్పిన. ఎందుకంటే ఇక నాకు మనసు చాలా బాధ అనిపించింది సార్. దేవతలాగా ఆదుకున్నది సొంత తల్లి లెక్క చూసుకుంటుంది సార్. చేతులెత్తే దండం పెట్టలు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా రుణం తీర్చుకోలేను.
1: ఎందుకని మీ పిల్లలే మిమ్మల్ని వదిలేసినప్పుడు సరోజమ్మ గారు ఎందుకు ఇలా చూస్తున్నారు అనే ఆలోచన వచ్చిందా?
3: వచ్చింది సార్.
1: మరి ఎందుకు చూస్తున్నారు?
3: కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటున్నారు సార్. నొప్పి వచ్చినా రోగం వచ్చినా నాకు యాదరా రూమ్ కూడా ఇచ్చారు సార్. అందరి విషయాలలో కూడా ఇక్కడ ఎంత మంది ఉన్నారు, అంత మందిని కూడా ఏ రాత్రి గాని ఒంట్లో బాగలేదన్నా ఏది లేదన్నా ఆదుకుంటుంది, వాళ్ళకి దొడ్డికి తీసేస్తుంది, ఫ్యాస్కు తీసేస్తుంది, స్నానాలు చేపిస్తుంది. కనీసం దేవత ఇక్కడ దొరకదు సార్. అమ్మో ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇవాళ రేపు కన్న బిడ్డలకి కన్న కొడుకులు కన్న వీళ్లే సాదట్లేరు, చూడట్లేరు. మరి ఇటువంటి తల్లి చేర్చుకుని సాత్తుందంటే ఇక మీరు ఆలోచించండి. ఇన్ని ఆసరాలు ఉన్నా కూడా మేడం గారు తర్వాత ఏదైనా సరే 10 జన్మలు ఎత్తినా కూడా తల్లి రుణం తీర్చుకోలేము మేము.
4: పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటూ ఉంటారు. కాని మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఒక్క పూట అన్నం పెట్టలేక, ఆదనాపాదన చూడలేక కొందరిని రోడ్డు మీద వదిలేస్తున్నారు పిల్లలు. మరికొందరు వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు.
5: అమ్మ మీ పేరు?
6: సావిత్రి.
1: ఎంత వయసు ఉంటుంది?
6: 100 ఉంటాయి.
1: 100 వరకు. మరి ఏంటి అమ్మ రాస్తున్నారు?
6: సాయిబాబా.
1: సాయిబాబా అంటే సాయిబాబా కోటి, రామకోటి లాగా సాయిబాబా కోటి రాస్తున్నారా? మరి ఏంటి మీరు కళ్ళద్దాలు కూడా పెట్టుకోకుండా రాస్తున్నారు?
6: కళ్ళు కనబడుతున్నాయి.
1: ఏమన్నా జబ్బులు ఉన్నాయా? షుగర్, బీపీ?

0: ఉందండి.
1: వయసులో ఉన్నప్పుడు మీ సార్ ఏం పని చేశారు?
0: కిరాణా షాపు.
1: షాపు మరి బాగానే సంపాదించి ఉంటారు కదా?
0: లేదు, సంపాదించలే.
1: సంపాదించలే, మరి పిల్లలకే అయిపోయింది అంతా. మరి మీ రహస్యం ఏంటి? 100 సంవత్సరాలు కళ్ళు మంచిగా కనబడుతున్నాయి, మంచి యాక్టివ్ ఉన్నారు. ఏం తిన్నారు అప్పట్లో?
0: అప్పట్లో ఏముంది, ఆకుకూరలు అవి
1: అంతేనా?
2: ఇప్పటి వాళ్లకు వృద్ధులను విహారయాత్రలకు తీసుకెళ్లాలంటే మహా చిరాకు. వారిపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు చేస్తున్నారు పిల్లలు. కాస్త వారిని బయటకు తీసుకెళ్తేనేగా వారికి ప్రశాంతత. చిన్నప్పుడు మీరు ఏడుస్తుంటే మీ సంతోషం కోసం ఎన్ని మైళ్లు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్లారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకునే తల్లిని కనీసం గౌరవించక రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలెన్నో మనం చూస్తున్నాం.
1: యశోద, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు?
3: నేను కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది సార్. గోదావరిలో దూకడం చచ్చిపోదామని దూకుదామని వచ్చింది సార్. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళు చూసి పోలీసు వాళ్ళ ద్వారా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది సార్.
1: అమ్మ
3: దగ్గర పట్టుకొచ్చారు సార్.
1: ఎందుకు గోదావరిలో దూకుదాం అనుకున్నారు?
3: చచ్చిపోదామని.
1: దేనికి, ఏం బాధ?
3: ఇంట్లో చూడక,
1: ఇంట్లో చూడక విరక్తి చెంది ఇక్కడికి వచ్చి గోదావరిలో దూకుదాం అనుకున్నారా?
3: అమ్మ నాన్న ఇద్దరు లేదు, చనిపోయారు సార్.
1: ఒంటరి జీవితం విరక్తి చెంది చచ్చిపోదామని వచ్చారు.
3: అవును సార్.
1: అంటే మీ చుట్టాలు కూడా ఎవరు ఆదుకోలేదు?
3: మా మేనత్త ఉంది సార్. మా మేనత్త కొంచెం చాలా ఇబ్బంది పెట్టి ఎందుకులే, ఇంకా ఎంతకాలం ఉన్నా ఇదే జీవితం కాదా, ఇంకా చచ్చిపోతే ఓ పని అయిపోద్దని
1: గోదావరిలో దూకేశారా?
3: దూకేశాను సార్.
1: ఎవరు మరి పోలీసు వాళ్ళు రక్షించారా?
3: అక్కడ వాడు పట్టే వాళ్ళు చూసి బయట లాక్కొచ్చి పోలీసు వాళ్ళు కాపాడారు. పోలీసు వాళ్ళు అమ్మ దగ్గరికి
1: తీసుకొచ్చి
3: 10 సంవత్సరాలు.
1: 10 సంవత్సరాలు అప్పుడు ఇంకా మీరు చిన్నపిల్ల అనుకుంటారు కదా. ఇప్పుడు మరి మీ పని మీరు చేసుకుంటున్నారా? ఉన్నారు కదా, పెళ్ళైందా మీకు?
3: మ్యారేజ్ అయింది సార్.
1: ఎవరు చేశారు?
3: మేడం గారే చేశారు సార్.
1: మీ వారేం చేస్తారు?
3: ఇక్కడ ఉన్నా సార్.
1: ఏం పని చేస్తారు?
3: చిన్న చిన్న పనులు అందుకుంటూ ఉంటాం
1: ఇక్కడ హాస్టల్లో. మరి బయట ఏదైనా పని చేసుకుని మీరు ఇద్దరు హాయిగా బతకొచ్చు కదా, అమ్మకి భారం తగ్గుతుంది కదా.
3: లేదు సార్,
1: అమ్మ దగ్గరే ఉండాలనుకున్నారు. మీరేమైనా సహాయపడతారా మరి అమ్మకు? మీ పేరు?
4: రసూల్ ఖాన్.
1: రసూల్ ఖాన్, ఎంత కాలం అవుతుంది అమ్మ దగ్గరకు?
4: 2010లో వచ్చా.
1: 2010 అంటే 14 సంవత్సరాలు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
4: 61.
1: 61. ఎందుకని అంత చిన్న వయసులోనే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి?
4: నాకు ఎవరు లేదు సార్, అమ్మ నాన్న అనేది చనిపోయారు. భార్య ఉంది, కొడుకుల్లో ఎవరు చూడరు.
1: చూడరు. మీరేం పని చేసేవారు అప్పుడు?
4: డ్రైవర్.
1: డ్రైవర్?
4: కార్ డ్రైవర్.
1: ఇక్కడికి ఎలా వచ్చారు మీరు?
4: హాస్పిటల్ ఉంటే మేడం గారు తీసుకుని వచ్చారు.
1: హాస్పిటల్ ఎందుకున్నారు అప్పుడు?
4: పక్షాత వచ్చి హాస్పిటల్ వేసారు. జాయిన్ చేశారని మా మేడం గారు తీసుకొచ్చారు. ఎట్టపాకులు ఉన్నప్పుడు వచ్చారు. ఇంతకుముందు ఆ మాట వచ్చేది కాదు, నడిచేది నడక వచ్చేది కాదు. మొత్తం ట్రీట్మెంట్ చేశారు, మేడం గారు చూపించారు.
1: మేడం గారు తీసుకొచ్చారు. అప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, కనీసం 150 మంది ఉన్నారు కదా ఇప్పుడు. అప్పుడు మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు?
4: మేము వచ్చినప్పుడు సార్ ఒక 100 మంది దాకా ఉండొచ్చు.
1: అవునా?
4: చాలా మంది చనిపోయారు.
1: చనిపోయారు?
4: 150 మంది చనిపోయారు.
1: మీకు తెలుసు ఇక్కడ చనిపోయిన
4: వాళ్ళు
1: అన్ని. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం?
4: బాగానే ఉంది సార్.
1: బాగానే ఉందా?

0: మానవ సేవే మాధవ సేవ అన్న నానుడికి కట్టుబడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సుమారు 15 సంవత్సరాల నుండి ఎంతో మంది వృద్ధులు అనాథలను చేరదీసి వారి ఆలనా పాలనా చూడడమే కాకుండా వారికి అన్నీ తానై చివరి అంతిమ ఘడియల వరకు తనదే బాధ్యత అంటున్నారు మానవ సేవే మాధవ సేవ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు శ్రీమతి సరోజనమ్మ గారి మాటల్లో.
1: అమ్మ, మీ ఆశ్రమం చూసాము, మాకు కళ్ళు చెమ్మగిల్లాయి. అసలు మీకు సరోజనమ్మ అంటే, సరోజనమ్మలు ఎంతో మంది ఉంటే గానీ ఈ పనులు కావు. ఒక్క సరోజనమ్మతోటి కాదు. అయితే ఇక్కడ వృద్ధాశ్రమం అన్నారు, వృద్ధులే ఉంటారు అనుకున్నాం, కానీ యువతులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మీరు ఆదరిస్తున్నారు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే

0: ఉన్నట్లయితే బయట గుడి దగ్గర గానీ హోటల్స్ దగ్గర బజార్లో అడుక్కునే వాళ్ళు ఉన్నారు, మతి స్థిమితం లేని వాళ్ళు. మరి వాళ్ళని మీరు ఎలా క్యారీ చేస్తున్నారు అసలు?
1: ఇంకా వాళ్ళనే ఎక్కువ చూడాలి సార్. మనం ఫస్ట్ నుంచి నేను చూసేది ఆ కేసులు, కానీ వీళ్ళు బాధల్లో ఉండొచ్చిన వాళ్ళని కూడా అందుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఒక 50 మంది దాకా అవుతారు తీసుకురావాలంటే,
0: 155 దాకా
1: ఉన్నారు, ఇంకా 50 దాకా వచ్చే బయట ఉన్న వాళ్ళని తెద్దామని చూస్తున్నా. కానీ ఏది మరి ఖాళీ లేదు కదా,
0: కన్వీనియన్స్ లేక ఆగిపోవాల్సి వస్తుంది.
1: ఏం లేవు, వసతులు లేవు మనకు, కరెంటు కోసం ఇబ్బంది, చాలా బాధలు ఉన్నాయి.
0: ఈ కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు నడుము ఇరిగిన వారు కూడా ఉన్నారు మీ ఆశ్రమంలో.
1: అన్ని
0: మీరే బాగు చేశారు.
1: అవును సార్,
0: ఎలా చేశారు? ఖర్చుతో కూడుకున్న పని కదా.
1: అలా అసలు ఇప్పుడు అప్పుల్లో ఇరుక్కుపోయినా సార్, చాలా బాధపడుతున్నాం. అంత బాధ ఉంది, ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బంది. పాలు, పెరుగు, పంచదార ఏది లేకపోయినా ఇప్పుడు దాతలు కొద్ది కొద్దిగా సహాయం చేస్తున్నారు. ఒక పూట చేస్తే మరి రెండో పూటకు మనం అందుకోవాలి కదా.
0: అలాగే ఇప్పుడు దాతలు ఎంత సాయం చేసినా మన ఇంట్లో ఇద్దరు ముగ్గురికి వండి పెట్టడానికి ఎంతో కష్టమవుతుంది. ఏ రోజు ఏమి ఉండాలో కూడా అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇంత మందికి
1: నాకు వచ్చే జీతంతో ఇక నేను మెయింటైన్ చేస్తూ లేనిది, ఇక అందరు దాతలతో అందుకుంటూ ఇక అప్పులు కూడా తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది సార్ పరిస్థితి.
0: అంటే వృద్ధులే కాకుండా వృద్ధులు, దంపతులు, అలాగే వారి పిల్లలు కూడా ఇక్కడ చూడడం గమనించాం మనం.
1: అదే సార్ చెయ్యాలి, మరి వాళ్ళ బాధలో ఉన్న వాళ్ళనే ఆదుకోవాలా సార్ అనిపించింది నాకు, అందుకే చేస్తున్నా.
0: సరోజనమ్మ వృద్ధాశ్రమం అంటే మరి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చింది ఏంటంటే మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. అమ్మాయినా నాన్నైనా మీరే అంటున్నారు, మీ చేతుల మీదగానే కాలం చేయాలని కూడా కోరుకుంటున్నారు. మీకెలా అనిపిస్తుంది?
1: ఇంకా ఏం లేదు సార్, వాళ్ళు వచ్చి తీసుకుపోయి చేసుకున్నా మంచిదే, నేను చేసినా మంచిదే, ఏమన్నది గానీ నాలాగా ఇట్లా ఆశ్రమాలు పెట్టొద్దు సార్, వాళ్ళు రావద్దు, ఎవరు వాళ్ళు చూసుకుంటే బాధలు ఉండవు కదా అని నేను అంటున్నా సార్.

0: నీ వృద్ధాశ్రమం పెట్టాలని మీకు ఎట్లా అనిపించింది? అసలు స్టార్టింగ్
1: చూసిన సరే మనిషిగా నేను పుట్టినందుకు ఇట్లుంటదా ఈ మానవ జన్మ అనుకున్నాయిగా, చూసి నేను నిర్ణయం తీసుకున్నా. అందుకే వాళ్లతో ఉండడానికే కూడా ఉండిపోయినా. ఆ వండింది కూడా వాళ్ళ వాళ్ళకి ఏది వండుతారో అదే తింటా, వాళ్ళకి తినిపించి కూడా ఇక అదే పల్లెలు నేను కూడా తినేస్తాను. అట్లుంటది నాది ఒక తత్వం. ఇక
0: ఇందాక దృశ్యం చూసాము, చివరిగా చెప్పండి. చిన్న పిల్లాడు 22 సంవత్సరాల పిల్లాడు, ఎదుగుదల లేదు, వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారంటున్నారు. మరి వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అవుతుంది, ఎలా క్యారీ చేస్తున్నారు?
1: అయినా కూడా చూసుకుంటా సార్, బాధల్లో ఉన్నారు వాళ్ళు.
0: నడవలేరు, తినలేరు,
1: మాట కూడా లేరు, అరుస్తుంటారు. వెళ్ళి నేను అక్కడే ఉంటాయి కదా సార్, లేచి వెళ్ళి నీళ్ళు తాగిపించి దొడ్లోకి పోయినా తీసుకుని చేసి పడుకోబెట్టి వస్తా. పేసకు పోయినా తట్టుకోలేడు, తడి ఉంటది కదా, నిద్రపోలేడు, అరుస్తుంటాడు. వెంటనే మార్చేసి పడుకోబెట్టి వస్తా. ఇంటి దగ్గర ఇంత అన్నం తినేటోడు, ఇప్పుడు ఇంత తింటాడు. వాడికి కూడా ఒక నేను ఇక్కడికి వచ్చినా ఎన్ని తింటున్నా కదా అన్న సంతోషం కనబడుతుంది అబ్బాయిలో. ఇట్లు ఇంతకాలం ఇంత చేయి ఇట్లా ఉండేటోడు, ఇప్పుడు మంచిగా తయారైతాడు. ఇకనే ఏం చేస్తే, అయినాక దేవుడు అనుకోవడం.
0: ఓకే అమ్మా, మానవ సేవే మాధవ సేవ అంటారు, అది ఇక్కడ కనబడుతుంది. సరైనమ్మ గారు, ఇలాగే మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇంకెవరు రావద్దని కూడా మేము కోరుకుంటున్నాం.
2: ప్రపంచంలోనే ఎక్కువ మంది యువకులు ఉన్న నేటి భారత్ 2025 నాటికి 15.8 కోట్ల మంది వృద్ధులకు ఆవాసం అవనుందని ఒక అంచనా. మరి వారిని చూసుకునే వారెవరు? గుండెలపైకి ఎత్తుకుని పెంచిన వారే. గుండెలపైన తంతున్న ఘటనలు రోజుకొకటి. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై కఠినంగా వ్యవహరిస్తూ వృద్ధుల పక్షాన ఈ మధ్య కోర్టులు నిలవటం మంచి విషయం. గ్రామాల్లో ఉపాధి కొరత, పెరుగుతున్న పట్టణీకరణ, పడిపోతున్న మానవ సంబంధాలు మానవతా విలువల పతనానికి దారితీస్తూ ఉన్నాయి. వయసైపోయిన వారిలో మగవారి కంటే ఆడవారే ఎక్కువ నిర్లక్ష్యానికి గురవుతున్నారట. వయసు మళ్లిన ఆడవారు మానసికంగా కుంగిపోతున్నారనే తప్ప సమస్య చెప్పుకోలేరు. ఇదే వాస్తవం. ధైర్యం చేసి చెప్పినా వినేవారు ఎవరు? ముసలివారి కోసం ప్రత్యేక ప్రభుత్వ పథకాలు, చట్టాలు ఉన్నా ఎవరికి తెలుసు? మనుషుల మనసుల్లో వస్తున్న మార్పులతో వృద్ధాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఆశ్రమాల్లో వసతులు ఉన్నాయే తప్ప మానసిక ఆనందం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు. మరి రేపటి పౌరులే రేపటి వృద్ధులు కదా. ఈ చిన్న విషయం మర్చిపోయి ఎందుకు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు? రేపటి రోజున మనము వృద్ధులమే. అమ్మ మన భాష, మన యాస, అన్నీ నేర్చుకున్నవి తల్లి నుంచే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.

గట్టిగా చెప్పే మన దేశంలో వృద్ధాప్యంలోకి వెళ్లిన తల్లిని ఎందుకలా దూరంగా ఉంచుతున్నాం? ఆలోచన తీరులో ఎందుకు ఈ మార్పు? పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటారు. కాని మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఒక్క పూట అన్నం పెట్టలేక, ఆలనా పాలనా చూడలేక కొందరిని రోడ్డు మీద వదిలేస్తుంటే మరికొందరు వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

0: మీరింతవరకు ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం మనందరిది ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: మీరు విన్న ఈ పాట శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం నుండి పిసిసిల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార ప్రభాత్ వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: సమాచార ప్రభాత్ కి సాథ్ మై

0: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వారు స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు 64, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ ఆఫీసర్లు 2, అసిస్టెంట్ ఎడిటర్ 2, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ 140, పబ్లిక్ లా ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లిటిగేషన్ ఆఫీసర్, లా ఆఫీసర్లు 4 పోస్టులు, లా ఆఫీసర్లు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 212 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువరించారు. అనాటమీ, జనరల్ మెడిసిన్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైండ్స్, అనెస్థీషియాలజీ, పీడియాట్రిక్స్ లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఎల్ఎల్బి, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాల వయసు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాల వయసు ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 2 దశల్లో ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.upsc.gov.in https://www.upsc.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 2, 2026. మరొక ప్రకటన. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ వారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 3477 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. జనవరి 1, 2027 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://www.rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://www.rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 6, 2026.
0: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950038, మరొక ఫోన్ నెంబర్ 2950039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టిడి కోడ్ 087744. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్న వారు ఎం బాబు సింగ్. హలో అంటూ మీరు కోరిన పాటను వినిపించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో నేస్తం శిల్ప. మరెందుకు ఆలస్యం? మీకు నచ్చిన పాటను

0: కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరో విందాం. హలో
1: హలో
0: హలో, మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు మేడం, లక్ష్మీదేపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి.
0: వెంకటేశ్వరరావు గారు, మీకు ఈరోజు ఏ సినిమాలను పాట కావాలి?
1: ఇంటింటి రామాయణం మేడం.
0: ఏ పాట అండి?

0: ఆ పాట ఏంటి మేడం?
1: ఓకే అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.

0: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
5: హలో, శుభోదయం మేడం.
4: ఆ, శిల్పగానే అండి మాట్లాడేది. వెంకటేష్ గారు బాగున్నారా?
5: చాలా బాగున్నామ్మా.
4: ఓకే అండి, మరి మీకు ఈ రోజు ఏ సినిమా పాట కావాలి?
5: గాంధీ పుట్టిన దేశం సినిమా టైటిల్ సాంగ్.
4: గాంధీ, రేపు గాంధీ జయంతి కదా. ఓకే, మంచి పాటను కోరుకున్నారు. సరే అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
5: ధన్యవాదాలు.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: నమస్కారం శిల్పారు, నేను సొప్పాయిగూడ నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారా?
1: నమస్తే అండి, చాలా బాగున్నాను. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి అప్పారావు గారు. మరి మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
2: సింహాచలం నుంచి ఆకాశంలో ఒక తారని పాటకి విజువల్స్గా కోరుతున్నానండి.
1: తప్పకుండా.
2: అయితే మొన్న ఓల్డ్ ఆర్ట్ డే సందర్భంగా గుండె గురించి మధుమంజరి చేశారండి చంద్రకాంత్ గారు, చాలా బాగుందండి.
1: నచ్చిందా?
2: గుండె గురించి చాలా మంచిగా ఇప్పులంగా చూస్తారు. గుండె కవాటాలు, గాలి గదుల గురించి కూడా దానికి అనుగుణ పాటలు వేశారు. మంచి కార్యక్రమం ప్రవేశపెట్టారు. శంకర్రావు గారికి ప్రసారం చేసిన పట్ల కూడా ఆకాశవాణి కేంద్రం గారికి, చంద్రకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: ఓకే అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి. థాంక్స్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
2: హలో, శుభోదయం అండి.
1: శుభోదయం అండి. మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? స్వీటీ గారు. బాగున్నారా? బాగున్నానండి. మరి మీకు ఈ రోజు ఏ సినిమాలో పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా. మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
2: శారదా సంపత్ కుమార్, శారవ రాఘవ, సునీల్ కుమార్, అరుణ, స్వీటీ, కృష్ణ.
1: ఓకే అండి, మీ అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, వినండి.
2: ఓకే.

0: గత 8 సంవత్సరాలుగా తెలుగు భాషకు సేవ చేస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
1: జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మాట్లాడే బాలలకు, సాహితీవేత్తలకు కథలు కవితల పోటీలు నిర్వహిస్తూ నగదు బహుమతి అందజేస్తున్న ఏకైక సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
0: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ సాహితీవేత్తలను గుర్తించి భోగోజు సముద్రమ్మ పురుషోత్తం స్మారక పురస్కారం 10,116 రూపాయలను ఇచ్చి గౌరవిస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
2: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. హలో
3: హలో మేడం, నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
3: నా పేరు నాగేశ్వరరావు ఎనుగంటి, నెవరూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: నాగేశ్వరరావు గారు, ఈరోజు మరి మీకు ఏ సినిమాలో పాట కావాలి?
3: మాకు సినిమా వచ్చేసి పునర్జన్మ అండి. అందులో ఎవరివో నీవెవరివో.
2: ఓకే
3: మేడం,
2: చెప్పండి.
3: ఈరోజు వృద్ధుల దినోత్సవం ఉంది, అందులో
2: రక్తదాన
3: దినోత్సవం గురించి
2: చెప్పారు.
3: చాలా చక్కటి ప్రోగ్రామ్ ని ఇవాళ అందజేశారు మాకు. ప్రాయోజిత కార్యక్రమాలలో ఈ రక్తదాత అయినటువంటి ఒక మన కొత్తగూడెంకి సంబంధించిన వ్యక్తితోటి పరిచయం చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయాలి అండి. రక్తదానం చేసినంత మాత్రం అది దొరకది, ప్రకృతి సహజ సిద్ధంగా మనకి దొరకనటువంటి రక్తాన్ని ఒక దాతగా ఇవ్వడంలో చాలా మంచి స్ఫూర్తిగా ఉంది. అందులో ఇవాళ వ్యాఖ్యాత గారు కూడా చాలా చాలా స్ఫూర్తితో నిర్వహించారు ఆ కార్యక్రమాన్ని. చాలా చాలా విలువైన వారి నుంచి సమాధానం, ఆ రక్తదాత నుంచి ఇచ్చిన సమాధానంతో కూడా చాలా చక్కగా ప్రాయోజిత కార్యక్రమం నిర్వహించి చెప్పారు. అందులో మళ్ళీ ఈరోజు వృద్ధాప్యం లో కూడా ఇది వృద్ధుల దినోత్సవంగా ఈరోజు భద్రాచలం వారు ప్రాయోజిత, అది కూడా మంచి కార్యక్రమం అండి. సరోజిని అమ్మగారి వారు మంచి ఆమె స్ఫూర్తితో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టుగా ఉంది. గతంలో కూడా వచ్చిందండి, ఇంటనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాన్ని పునఃప్రసారం చేస్తున్నారు. శంకర్రావు గారు, తర్వాత కట్టారామకృష్ణ గారు చేసినటువంటి అమోఘమైనటువంటి కార్యక్రమం ఇదండి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట వృద్ధులు చాలా ఇదిగా అయిపోతున్నారండి. పిల్లలు చూడక వాళ్ళు అనాథలుగా మిగిలిపోతున్నారు, అనాథాశ్రమంలో ఉన్నారు. నిన్న మొన్న కూడా చూస్తున్నాం, ఒక వింత జరిగిందండి. మన ఊళ్ళోనే చూశాను, అది నాకు చాలా మనసు చాలా వికలం అయిపోయిందండి. అలాంటి వాళ్ళని తల్లిదండ్రులు పిల్లలను ప్రయోజకులను చేసిన తర్వాత వాళ్ళని అనాథలుగా వదిలిపెడుతున్నారండి. ఏదో వ్యామోహంలో పడి వాళ్ళు కూడా అలాంటి కాకుండా ప్రతి పిల్లలు కూడా తన తల్లిదండ్రులను, తన జీవిత పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులను గ్రహించి వాళ్ళకి వృద్ధాశ్రమంలో కాకుండా ఇంట్లోనే ఉంచుకుంటే చాలా మంచిదనే సందేశంతో నేను ఈ రోజు నిన్న కార్యక్రమం గురించి చెప్పాను మేడం. అందులో నాకు ఈ రోజు పునర్జన్మ సినిమాలో

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్ల నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.
1: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
2: రాంబాబు అండి, కారేపల్లి నుంచి.
1: రాంబాబు గారు, మీకు ఈ రోజు ఏ సినిమాలో పాట కావాలండి? ఈ రోజు గురువారం అని చెప్పి బాబా పాట కోరుకుంటున్నారా? ఓకే అండి. బాబా భక్తులా మీరు? ఓకే అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.

0: జతలు.
1: గత 8 సంవత్సరాలుగా తెలుగు భాషకు సేవ చేస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
2: జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మాట్లాడే బాలలకు, సాహితీవేత్తలకు కథలు కవితల పోటీలు నిర్వహిస్తూ నగదు బహుమతి అందజేస్తున్న ఏకైక సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
1: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ సాహితీవేత్తలను గుర్తించి భోగోజు సముద్రమ్మ పురుషోత్తం స్మారక పురస్కారం 10,116 రూపాయలను ఇచ్చి గౌరవిస్తున్న సంస్థ ఉరిమల్ల ఫౌండేషన్.
3: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరి కార్యక్రమంలో మరొక శ్రోత ఎవరో విందాం. హలో,
4: శుభోదయం మేడం.
3: శుభోదయం అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? బాగున్నానండి. చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలను పాట కావాలి? రేపు గాంధీ జయంతి సందర్భంగా ఈ పాట కోరుకుంటున్నారా? ఓకే అండి, మీకోసం ఈ పాట వచ్చేస్తుంది. చెప్పండి. ఓకే
4: అండి,
3: మీరందరి కోసం ఈ పాటను డెడికేట్ చేస్తున్నారు. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు మారా శ్రీనివాసరావు, లక్ష్మీదేవల్ నుంచి.
0: ఓకే అండి, మీకు ఈరోజు ఏ సినిమాలోని పాటను వినిపించమంటారు?
1: సుపుత్రుడు సినిమాలోంచి.

0: ఓచలి మచ్చలేని జాది ఏమివ్వను నీకేమివ్వను. ఈ పాట వేయను మేడం.
1: ఓకే అండి, ఇది అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం కదా. ఓకే అండి,
0: లక్ష్మీ.
1: సరే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.
0: ఓకే అండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.

0: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076
0: మరొక నెంబర్ 7989701158.
1: ఈ శుభాకాంక్షలు కార్యక్రమం వినాయక చవితి రోజే 27వ తేదీ బుధవారం నుండి ప్రారంభం.
2: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమం స్వాగతం అండి. మీ పేరు ఈశ్వర్ యాదవ్ గారు. ఈ రోజు మరి ఏ సినిమాలో పాటను వినిపించమంటారు? ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.
3: థాంక్యూ మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. హలో,
2: హలో,
1: మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
2: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు ఝాన్సీ, జిరుగుపాడు మండలం పాపం.
1: ఝాన్సీ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు ఈరోజు ఏ సినిమాలోని పాటను వినిపించమంటారు? ఇది అర్జున్ నటించిందా లేకపోతే నాని నటించిందా అండి?
2: నాని గారు నటించిందండి. నాని గారు, నివేదా థామస్.
1: ఓకే, సరే, మీరు కొరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: థ్యాంక్ యూ మేడం గారు. నా పేరు సాగర నరసింహారావు, సీతంపేట మేడం గారు.
0: నరసింహారావు గారు, మీకు ఈ రోజు ఏ సినిమాలను పాట కావాలి?
1: బతుకమ్మ సినిమా పాట అయింది మేడం గారు.
0: బతుకమ్మ పండగ త్వరలో వస్తుంది.
1: అవును మేడం గారు.
0: అడ్వాన్స్ గా ముందే ఈ పాటను కోరేసుకుంటున్నారా?
1: అవును మేడం గారు.
0: ఓకే అండి, సరే. మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం గారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: శ్రోతలు, మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని వింటున్నారు. మరి మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే అండి. శుభోదయం అండి.
1: నమస్తే అండి, శుభోదయం. చెప్పండి, మీకు ఏ సినిమాలోని పాట కావాలి? చెప్పండి, మీ పేరు చెప్పలేదు. పుల్లారావు గారు, చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలోని పాటను వినిపించమంటారు?
2: శ్రీనివాస కళ్యాణం.
1: ఓకే అండి. ఏం చేస్తుంటారు మీరు?
2: మొబైల్ షాప్.
1: ఎలా నడుస్తుంది?
2: పర్లేదా?
1: చక్కగా మొబైల్ షాప్ లో రేడియో వినుకుంటూ పనిచేసుకుంటుంటారు. మీ పని మీరు చేసుకుంటుంటారు, రేడియో అది మోగుతూనే ఉంటుంది ఒకసారి ఆన్ చేస్తే కదా, మంచి టైం పాస్ అన్నమాట. సరే అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
2: ఓకే, థ్యాంక్ యూ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా

0: ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో మరొక శ్రోత, హలో.
2: నమస్తే అండి.
1: నమస్తే అండి. మీ పేరు?
2: శారదా సంపత్ కుమార్ అండి.
1: శారదా సంపత్ కుమార్, చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలని పాట కావాలి?
2: ఇవాళ తంగరాముడు చిత్రంలో సుశీల గారు పాట పాట వినిపించండి.
1: ఏ పాట అండి?
2: మనే తాత మన బాబు.
1: గాంధీ జయంతి సందర్భంగా ఇదివరకు ఇద్దరు కోరుకున్నారు, ఇప్పుడు మీరు మూడో శ్రోత అన్నమాట. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: కార్యక్రమంలో మరి చివరి శ్రోత ఎవరో విందాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: చిన్నపాసి.
0: చిన్నపాసి గారు, మీకు ఈరోజు ఏ సినిమాలని పాట కావాలి?
1: కాశ్మీరం నుంచి తారాల ధ్రువ తారాల అనే పాట రజనీ మేడం గారి కోసం గెటేర్ చేస్తున్నాను ఈరోజు.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ.

పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు ఎం బాబుసింగ్. ఇంతవరకు హలో అంటూ మీరు కోరిన పాటను వినిపించిన నేను మీ రేడియో నిస్తం శిల్ప. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరెంతవరకు మీరెంతవరకు ఏకచిత్ర గానం శీర్షికన అల్లరి ప్రేమికుడు చిత్రంలోని పాటల్ని విన్నారు? ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేద్దాం, ప్రాణాలను కాపాడదాం ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.

0: రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది. రోగ నివారణ కోసం, ఒకరి ప్రాణం కాపాడడం కోసం రక్తదానం చేస్తారు. ఒకరి రక్తం ఇంకొకరికి ఇచ్చే పద్ధతినే రక్తదానం అంటారు. ప్రతి మనిషి మానవత్వం, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఒకరి శరీరంలోని అవయవాలు సందర్భాన్ని బట్టి మరొకరికి పనికి వచ్చే విధంగా దానం చేస్తారు. తమ రక్తాన్ని కూడా అదే విధంగా దానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడుతారు. దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, అనారోగ్యంతో బాధపడే వారి ప్రాణాలు కాపాడేందుకే రక్తదానం చేస్తారు. రక్తదానం చేయండి, ప్రాణాన్ని నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది. రక్తదానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా జూన్14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1995 నుంచి అంతర్జాతీయ రక్తదాన దాతల సంస్థ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్తం జీవితాన్ని కాపాడుతుంది, మంచి రక్తం నాతోనే ప్రారంభిస్తాను అనే నినాదంతో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడు రక్తం ఎన్ని రకాలుగా ఉంటుంది, రక్తాన్ని ఎందుకు దానం చేయాలి, ఎవరు దానం చేయాలి, రక్తదానం వల్ల కలిగే ఉపయోగాల గురించి మనకు వివరిస్తున్నారు శ్రీమతి నాగలక్ష్మి గారు.
1: రక్తం ఎవరికైతే తక్కువ ఉందో వాళ్లకి రక్తం ఎక్కించడం అనేది ఒకటే కాదండి, బ్లీడింగ్ డిజార్డర్స్ అయ్యున్నా, అట్లాగే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ అని, ప్లేట్లెట్ల స్వీకరణ అని, వీటన్నిటికీ కూడా ఈ రక్తదానం అనేది ఈ రోజున చాలా అవసరం పడుతుంది. ఆవశ్యకత దాని బాగా పెరిగింది. చాలా మందికి మెడికల్ అవేర్నెస్ లేక రక్తహీనత అనేది చాలా కామన్ గా కనబడుతుంది ఈ రోజున. అది కూడా మన ఏజెన్సీ ఏరియాస్ లో చాలా ఎక్కువగా ఉంది. దాని నుంచి మనకి అత్యవసరమైన పరిస్థితుల్లో, వాళ్లకి ప్రాణాపాయం ఉందన్న పరిస్థితుల్లో ఈ రోజు డాక్టర్లు రక్తాన్ని స్వీకరించి వాళ్ళకి ఎక్కించడం అనేది చేస్తున్నారు. దీన్నే రక్త మార్పిడి అని చెప్తారు. రక్త మార్పిడి ఒక రకంగా చెప్పాలంటే సొంత మనుషుల్లో స్వీకరించి ఇవ్వడం అనేది చాలా ఆరోగ్యకరమైంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే, బయట వాళ్ళు ఇచ్చిన చాలా మంచి దాతలుగా వాళ్ళని మనం స్వీకరిస్తాము. స్వీకరించేటప్పుడు యాక్చువల్ గా దాతకు కూడా కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. అతనికి హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉండాలి, అంటే సరిపడా ఉండాలి. అతని వయసు 20 ఏళ్ల తర్వాత 55 ఏళ్ల లోపు మాత్రమే వాళ్ళు రక్తదానానికి అర్హులు. అట్లాగే వాళ్ళు కొన్ని పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి. వాళ్లకు కూడా ఏమైనా రక్త సంబంధంగా, రక్తం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, ముఖ్యంగా కామెర్లు, హెచ్ఐవి, హెచ్సివి అలాంటి వ్యాధులు ఏమున్నా కూడా వాటిని అవి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులుగా పరిగణిస్తాం కాబట్టి అట్లాంటివి లేకుండా, అట్లాగే జ్వరం వచ్చి మలేరియా ఉన్నా ఇట్లాంటి వాటన్నిటినీ కూడాను లేని వాళ్ల నుండే రక్తం స్వీకరించాల్సి ఉంటుంది. ఇక్కడ రక్త వర్గాలు ఎర్ర రక్త కణాల మీద ఉండే ప్రతిజనకాల ఆధారంగా ఏ వర్గము, బి వర్గము, ఏబి వర్గము మరియు ఓ వర్గముగా వర్గీకరించారు. ఇందులో ఏ వర్గానికి ఏ వర్గం రక్తము, బి వర్గం రక్తము కూడా ఇవ్వవచ్చును. బి వర్గం వారికి ఏబి వర్గం రక్తము, బి వర్గం రక్తము ఇవ్వవచ్చును. అట్లాగే ఓ వర్గం రక్తం మాత్రం వీళ్ళందరికీ ఇవ్వవచ్చును. ఏబి వర్గము వారికి ఒట్టి ఏబి వర్గం మాత్రమే ఇవ్వవచ్చును. ఈ రకంగా ఏబి వర్గాన్ని విశ్వగ్రహీతగా చెప్తారు. అంటే ఏ రక్తాన్నైనా స్వీకరించగలిగింది ఏబి వర్గము. ఓ వర్గం వాళ్ళు విశ్వదాతలుగా చెప్పబడతారు. ఎందుకంటే ఓ వర్గపు రక్తాన్ని ఏ వర్గపు రక్తానికైనా ఇవ్వవచ్చును, ఏ గ్రహీతకైనా ఇవ్వవచ్చును కాబట్టి వాళ్ళని ఆ రకంగా చెప్తారు. ఇంకొకటి ఏంటి అంటే నెగిటివ్, పాజిటివ్ అనేవి కూడా ఇక్కడ ఆర్హెచ్ నెగిటివ్, ఆర్హెచ్ పాజిటివ్ అని చెప్తారు. ఆర్హెచ్ నెగిటివ్, పాజిటివ్ అనే వాళ్లలో ఆర్హెచ్ నెగిటివ్ వర్గానికి ఎప్పుడూ కూడా

0: ఆర్హెచ్ పాజిటివ్ రక్తాన్ని ఇవ్వడం అనేది సరికాదు. ఒకవేళ ఇచ్చినట్లయితే ఒక సీసాతో ఇబ్బంది లేదు, కానీ రెండవ సీసా నుంచి వాళ్ళు ఎరిథ్రోబ్లాస్టోసిస్ అనే ఒక వ్యాధిని వాళ్ళు పొందుతారన్నమాట. దానివల్ల రక్త కణాల విచ్ఛిన్నం జరిగి వారికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ఒక మనిషి ఒక 3 నెలల్లో ఒకసారి ఇవ్వచ్చండి, ఎందుకంటే ఎర్ర రక్త కణాల జీవితకాలం 90 రోజులు. ఆ 90 రోజుల్లో ఈ ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెంది మన శరీరంలోనే వ్యర్థమైపోయే కంటే అది వేరే వాళ్లకి దానం చేస్తున్నాం అనేది ఒక మంచి ప్రక్రియ అవుతుంది. వేస్ట్ అవుతుంది అనేది కాదండి, ఐరన్ మనకి మళ్ళీ జీవక్రియలో పాల్గొంటుంది, కానీ యాక్చువల్ గా అది విచ్ఛిన్నం జరిగిపోయే రక్త కణాలే కాబట్టి దానం చేయడం వల్ల మంచే జరుగుతుంది మనకి అని చెప్పడం అన్నమాట. ఆరోగ్యకరంగా కూడా మంచిదే ఒక రకంగా. ఇది 55 సంవత్సరాల లోపు అయితే తప్పకుండా అందరూ ఇవ్వవచ్చు, 19 సంవత్సరాలైనా దాటి ఉండాలి కనీసం. మనం మామూలుగా ఇప్పుడు అసలు సొంత వాళ్లే రక్తం ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారో తెలియని స్థితిలో ఈరోజు దాతలు మేమున్నామంటూ బోలెడు మంది ఈరోజు నా వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ రక్త వర్గాలని మెన్షన్ చేస్తూ వాటి వాళ్ళ వాళ్ళ రక్త వర్గాలని పేర్కొంటూ మేము రక్తదానానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే వాళ్ళు చాలా మంది వస్తున్నారండి. నిజంగా వాళ్ళు మానవత్వంతో చాలా ముందుకు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా వీలున్నంత వరకు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఇక్కడ అందరూ కూడా కోరుకునే విషయం అండి. అది డెంగీ ఫీవర్స్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ప్లాస్మా తీసి ప్లేట్లెట్లు తీసి ఇట్లాంటి అన్ని కూడా అవసరానికి ఒట్టి రక్త కణాలు ఒకటే కాకుండా రక్తంలో ఉండే వివిధ అంశాలను ఎక్కించాల్సి వస్తుంది కాబట్టి ప్లాస్మా ప్లేట్లెట్స్ ఇలాగా. అట్లాగే సివియర్ గా ఎనీమియా ఉన్న కేసెస్ లో రక్త కణాలను ప్యాక్డ్ సెల్స్ గా తీసుకుని వాటిని పేషెంట్ కి ఎక్కించడం వల్ల ప్లాస్మాని వేరు చేసి రక్త కణాలని మాత్రమే ఎక్కిస్తారు. దానివల్ల ఏది 2 గ్రాములు 3 గ్రాములు ఉన్న రోగికి త్వరితంగా హిమోగ్లోబిన్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకోసమని అలా చేస్తారు. రక్త దానం అనేది ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైన మంచి ప్రక్రియ. ఇది ఇప్పుడు జరుగుతుంది, బాగా పాపులరైజ్ అయింది అన్ని రకాలుగా. మన ఎన్జిఓస్ కూడా చాలా మంది రక్తదానం చేస్తున్నారు. వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేద్దాం, జనానికి ప్రాణదానాన్ని చేద్దామండి.
1: పరిసరాల పరిశుభ్రత.

మన ప్రాణాలకు రక్తం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది, కొందరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి, ప్రాణాలను నిలబెట్టండి. రక్తంలో ఏ బి ఓ అనే గ్రూపులు ఉన్నాయని కనుగొని నోబెల్ బహుమతి పొందిన కార్ల్ ల్యాండ్ స్టెయినర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుండి రక్తదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి 2 సెకండ్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయపడుతుంది. ప్రమాదానికి గురైన వారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్త్రచికిత్సలకు రక్తం కావలసి వస్తుంది. ఇలా రక్తం కావలసిన రోగులకు రక్తాన్ని పరీక్ష చేసిన తర్వాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకు, రక్తహీనతతో బాధపడే రోగులకు ఎర్ర రక్త కణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్ర రక్త కణాలు మీ రక్తం నుండి వేరు చేయబడతాయి. ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి కలుగుతుంది. ఎప్పుడైనా సరే 1 లీటర్ రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ రక్త చందూరం ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే 1 లీటర్ 60 గ్రాముల కంటే తక్కువ రక్త చందూరం ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతేకాని ఆపరేషన్ చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు. ప్రమాదాలలో దెబ్బలు

0: తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషన్ లో కూడా కొంత రక్తస్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం 10-12 యూనిట్లు దాకా ఉండవచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే దాదాపు 12 యూనిట్ల వరకు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించవలసిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించిన వాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు రోగి సొంత రక్తాన్నే ఎంత వీలైతే అంత గొట్టాల ద్వారా పట్టి శుద్ధి చేసి తిరిగి వాడుతారు. అన్ని జీవులు రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవభాగం, 40% ఘనభాగంతో చేయబడింది. 90% నీరు, 10% పోషకాలు, హార్మోన్లు మొదలగు వాటితో తయారు చేయబడే ద్రవభాగమే ప్లాస్మా. ఆహారం, మందులు వాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది ఇది. కానీ RBC అంటే ఎర్ర రక్త కణాలు, WBC అంటే తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కలిగి ఉండే మన భాగం పోతే యథాతథంగా రావడానికి సమయం తీసుకుంటుంది. ఇక్కడే ఇంకొకరి రక్తంపై ఆధారపడవలసి వస్తుంది. దానిని తిరిగి యథాతథంగా రోగుల శరీరం నింపడానికి తీసుకునే సమయం వల్ల అతన్ని ప్రాణం కూడా పోవచ్చు. కొన్ని సమయాలలో శరీరంలో తిరిగి రక్తాన్ని నింపడానికి వీలైన స్థితిని ఏమాత్రం కలిగి ఉండకపోవచ్చు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 250 cc రక్తం గల 40 మిలియన్ యూనిట్లు కావలసి ఉంటే అందులో 500,000 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. ఎవరైనా రక్తదానం చేసినప్పుడు రక్త పరిమాణం సమతుల్యం చెంది రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది. శరీరంలోని రక్త కణాల్లో కొలెస్టరాల్ నిలువ ఉంటుంది. ఎర్ర రక్త కణాల్లో చెడు మంచి కొలెస్టరాల్ ఉంటుంది. కాబట్టి కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా రక్తదానం చాలా ఉపయోగకరం.
1: రోటరీ క్లబ్ ద్వారా రక్తదానం గురించి ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారో తెలియజేస్తున్నారు రోటరీ గవర్నర్ జె. అబ్రహం గారు.
2: రక్తము అనే పదానికి మరొక పర్యాయ పదం ప్రాణం. ప్రాణాన్ని కాపాడటానికి ప్రాణమున్నటువంటి మనిషి మరొక వ్యక్తికి ప్రాణదానం చేయటమే రక్తదానంగా నేను భావిస్తాను. వేరే దానాలతో రక్తదానాన్ని పోల్చుకుంటే ఒక దానం మనము చేస్తే మనము ఉన్నది కోల్పోవటం. కానీ రక్తదానంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రక్తాన్ని మనం దానం చేసిన కొద్ది కాలంలోనే తిరిగి మనము కోల్పోయిన రక్తాన్ని మనము పొందుతాము అన్నది ప్రధాన సత్యం. రోటరీ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో మరియు ప్రత్యేకించి కళాశాలల జాతీయ సేవా పథకాల ద్వారా అనేక రక్తదాన శిబిరాలను నా యొక్క 38 సంవత్సరాల కాలంలో నిర్వహించాను. 18 సంవత్సరాల వయసు నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే రక్తాన్ని దానం చేయటానికి అర్హులు. ఈ హిమోగ్లోబిన్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఆడవారిలో ఒక 12% హిమోగ్లోబిన్, మగవారిలో అయితే 14% హిమోగ్లోబిన్ ఉన్న వారికి జనరల్ గా వైద్య సంస్థల వాళ్ళు రక్తదానానికి వారిని ఆహ్వానిస్తుంటారు. సో ఈ రక్తదానాన్ని నిర్వహించటంలో విద్యార్థులు ముందుకు రావటానికి మనము వారిని ఆకర్షించటానికి కొంత ప్రోత్సాహాన్ని కల్పించాలి. ఇక్కడ ఒక్క మాట మీరు గ్రహించగలిగితే రక్తాన్ని ఒక వ్యక్తిలో నుంచి తీసినప్పుడు దానిని గురించి నా అనుభవంతో చెప్పగలిగేది ఏంటంటే ఒక వాయులో నీరు అది నిలకడగా ఉంటుంది కానీ పెరగదు. ఎప్పుడైతే ఆ నీరును తోడేస్తామో తిరిగి ఆ నీరు ఉబుకి వస్తుంది. కోల్పోయిన నీరు తిరిగి ఎలా వస్తుందో అలానే రక్తదానాన్ని చేసినటువంటి వ్యక్తికి తిరిగి రక్తము చేకూరుతుంది. దీనిని మనము విద్యార్థులనండి ప్రతి వ్యక్తికి తెలియజెప్పటము మన యొక్క కనీస ధర్మం.
0: ఇప్పుడు కొంతమంది రక్తదాతల అభిప్రాయాలు విందాం.
3: నా పేరు మొహమ్మద్ ముస్తాఫా. మాది స్వచ్ఛంద సంస్థ జానిమియా.

0: రక్తదాన సమాచార సహాయ కేంద్రం. ఎవరైనా రక్త కావాలి అంటే మా దగ్గరికి సంప్రదించవచ్చు. వారి అడ్రస్లు మా దగ్గర ఉంటాయి, ఏ గ్రూప్ అయినా కానీ. ఇప్పటి వరకు మేము 2000 పై చిలుకు మందికి రక్తదానం సభ్యుల పేర్లు నమోదు చేసుకుని దాని ద్వారా అనేక మందికి మేము రక్తదానం చేయించడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ, భగవద్గీత, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము, బైబుల్, జమీన్ వాళ్ళంపై రహం కరో ఆస్మాన్ వాళ్ళ తుమారేపై రహం కరేగా, దివ్య ఖురాన్. మతం ఏదైనా కానీ మానవత్వ విలువలతోటి మనిషిని మనిషిగా గుర్తించి ఈ మానవ సమాజంలో తోటి మనిషికి చేయూతని ఇవ్వాలని దృఢ సంకల్పంతో మా సంస్థ పనిచేస్తుంది. రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది, ఇందుకయ్యే ఖర్చు శూన్యం. రక్తదానం వల్ల మీకు జరిగే నష్టం ఏమీ లేదు, కానీ అది కాపాడుతుంది మరొకరి జీవితం. మరి మీకు తీపి జ్ఞాపకాలు, పెళ్లి రోజో, పుట్టినరోజో, మీ తల్లిగారి పుట్టినరోజో, స్నేహితుడి పుట్టినరోజో, ఆ సందర్భంగా ఒకరికి రక్తదానం చేయడం వల్ల మీ రక్తం ద్వారా వేరే ఒకరి ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది, తద్వారా మీ ప్రేమను వెలుగుచ్చినట్టు అవుతుంది. సమాజంలో గతంలో కంటే ఇప్పుడు రక్తదాతలు చాలా మంది సభ్యులు తగ్గిపోయారు. ఇప్పుడు ఉన్న యువతలో రక్తం టెస్ట్ చేస్తే 11-14 రావాల్సింది, 11-12 మట్టుకే రావడం జరుగుతుంది. దీనికి ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల మారిన జీవన సరళి ఇది ప్రధానంగా కారణమవుతుంది. గుటుకా, పాన్లు ఇవి నమలడం వల్ల లాలా జలము మాటి మాటికి ఉంచడం వల్ల శక్తి క్షీణించి వాళ్ళు రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది, తద్వారా వారిలో రక్తహీనత కూడా ఏర్పడుతుంది. ఇలాంటి దుర్వ్యసనాలకు దూరం ఉంటూ మన దేశానికి ఎంతో అవసరమైన యువత శక్తి నిర్వీర్యం కాకుండా ఉండడానికి మీరు సరైన ఆహారపు అలవాట్లు అవలంబించుకుంటే మనము ఈ దేశ సైనికుల వలె ఇతరులకు ఎంతో కొంత మేలు చేసిన వారమవుతాము. కాబట్టి మేము మా సంస్థ నుండి ఈనాటి యువతకు పిలుపునిచ్చేదేమంటే, సరైన ఆహారపు అలవాట్లతోటి, వ్యాయామంతో మీరు ఆరోగ్యవంతంగా ఉంటే రక్తము అభివృద్ధి చెందినప్పుడు మీరు ఇతరులకు సాయం చేసిన వారవుతారు, తద్వారా ఈ దేశానికి ఆరోగ్యవంతమైన యువత వస్తుంది, తద్వారా ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుంది. దేశ అభివృద్ధికి మీరు రక్తదానం చేయడం వల్ల తోడ్పడిన వారవుతారు. కాబట్టి మేము విన్నవించుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే రక్తదానం ప్రాణదానం. మీరు సరికొత్త వరవడిని సృష్టించండి, మీ మిత్రులతో రక్తదానం చేయించండి. రక్తదానం ఎంతో క్షేమదాయకం, అది మరొకరికి ప్రాణ అవసరం.
1: నా పేరు ఓం నారాయణ రామవరం. నేను గతంలో ఈ డెలివరీ లేడీస్ కోసమని రక్తదానం చేశాను. నాకు అప్పుడు ఆరోగ్యంగానే ఉంది. రక్తదానం చేస్తే ఎటువంటి నీరసం గాని ఇలాంటి ఏం జరగవు, ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. బలమైన ఆహారం తీసుకుంటే మళ్ళీ కవర్ అయ్యి ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. రక్తదానం చేయడం అందరికి మంచిది, శ్రేయస్కరం. ఏదో అయిద్దని అపోహలు ఉత్తదే, రక్తదానం చేసినంత మాత్రాన ఎటువంటి హాని జరగదు. ఉదాహరణకు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను ఇదివరకు 5 సార్లు రక్తదానం చేశాను. ఇట్లా ఆపరేషన్ కోసమని ఓపెన్ హార్ట్ సర్జరీకి విజయవాడ వరకు వెళ్లి రక్తదానం చేసి వచ్చాను. ప్రాణదానం చేసిన ఫీలింగ్ కలిగింది నాకు. నాతో పాటు మా మిత్రులు కూడా చాలా మంది రక్తదానం చేసినారు. రక్తదానం చేయండి, మనసులో ప్రాణాలు కాపాడండి.

0: ప్రజలు రక్తదానం ఏ విధంగా చేయాలో తెలియజేస్తున్నారు భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కేసీఎల్ కాంతారావు గారు.
1: రక్తనిధిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం నిర్వహిస్తున్నాం. వాటిని నిలవల్ని పెంపొందించడానికి భద్రాచలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం బ్రాంచ్ రక్తనిధి కేంద్రం నిర్వహిస్తున్నాం సార్. కాబట్టి రక్తనిధి కేంద్రంలో రక్త నిలవల్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా మేము తలసీమియా, సికిల్ సిలేమియా, సీరియస్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి రక్తం

0: అందించాం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించాం. స్వచ్ఛందంగా రక్తం అందించారు వాలంటీర్ డోనర్స్, వెటర్నరీ నడిచారు, ఏఎస్ఎఫ్ ఇచ్చారు ఈ విధంగా. కాబట్టి రక్తపు నిల్వల్ని పెంపొందించి అవసరమైన అత్యవసర కేసులకి ప్రత్యేకంగా తలసీమియా చికిత్స వాళ్ళకి రక్తం అందించాలని ప్రధాన కార్యక్రమంగా మేము తీసుకున్నాం. దానికి అవగాహన కల్పించి ప్రజలను ముందుకు తీసుకెళ్ళాం.
1: ఈ రక్తదానం గురించి ప్రాణధార చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఈ సంతోష్ గారు ఏమంటున్నారో వినండి.
2: రక్తదానం అనేది చాలా ముఖ్యమైన అంశం సమాజంలో. దీనితో సమాజంలోని వ్యక్తుల మధ్య సత్సంబంధాలు, మానవ విలువలు పెరగడంతో పాటు ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాపాడే అవకాశాన్ని రక్తదానం ద్వారా మాత్రమే పొందవచ్చు. ఎందుకంటే వేరే విషయాలైనటువంటి అవసరాల కోసం అది కొంత డబ్బు ద్వారానో ఇతర అవసరాల ద్వారా వస్తుంది, కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో రక్తం తయారీ అనేటువంటి అంశం లేదు. అది కేవలం మనిషి దానం చేయటం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని దానాల్లోకి గొప్ప దానాల్లో రక్తదానాన్ని మొదటగా చెప్పుకోవచ్చు. రక్తదానం అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి అనారోగ్యం ద్వారా కావచ్చు, ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు, గర్భిణీ స్త్రీలు అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో రక్తం కోల్పోయినప్పుడు కావచ్చు, చాలా ముఖ్యమైన సందర్భాల్లో ఎలాంటి వ్యక్తులకైనా సరే ఆ గ్రూపు రక్తం కలిగిన వ్యక్తి ద్వారా మాత్రమే సహాయం కలిగేటువంటి ముఖ్యమైన విషయం ఈ రక్తదానం అనే అంశం. రక్తదానం చేయాలనుకునే వ్యక్తికి ముఖ్యమైన కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డెంగ్యూ, గున్యా, వైరల్ ఫీవర్స్ లాంటివి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తులు కాని, తర్వాత దీర్ఘకాలమైనటువంటి చర్మ వ్యాధులున్న, తర్వాత గుండె సంబంధించినటువంటి వ్యాధులున్నవారు, షుగర్ వ్యాధి కలిగిన వారు, మేజర్ సర్జరీ జరిగిన వారు, ఇలాంటి వ్యక్తులు పురుషుల్లో అయితే ఒక రోజు ఖచ్చితంగా ముందు లేదా 2 రోజుల వరకు కూడా ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం అనేది డోనర్ కి మంచి అవసరమైన విషయం. రక్తదానం చేయాలంటే ముందుగా మనము ప్రభుత్వ ఆమోదం కలిగినటువంటి బ్లడ్ ల్యాబ్ ద్వారా మన రక్తాన్ని ముందుగా కొంత తీసి చెక్ చేయడం జరుగుతుంది. పరీక్షలు నిర్వహించకుండా రక్తదానం అనేది తీసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి తెలియనటువంటి జబ్బులు ఏవైనా తన బాడీలో ఉన్నట్టయితే ఆ పేషెంట్ కూడా ప్రాణానికి అపాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఎయిడ్స్, హెచ్ఐవి స్క్రీనింగ్, దాని తర్వాత డయాబెటీస్, హెచ్బి, అతని బాడీలో అసలు దానం చేయడానికి అవసరమైనటువంటి హిమోగ్లోబిన్ అనేది, ఇవన్నీ కూడా పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే అతని నుంచి రక్తం తీసి అవసరమైన వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి పూర్తి ఆరోగ్యవంతులు ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు 60 సంవత్సరాల వరకు. సాధారణంగా 3 నెలల గ్యాప్, 90 రోజుల తర్వాత రక్తదానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహిళలైతే ఇంకొంచెం ఎక్కువగా 5-6 నెలలు తీసుకోవటం అనేది సూచిస్తూ ఉంటారు డాక్టర్లు కూడా. మనం కూడా అదే విషయాన్ని వాళ్ళకి చెప్తూ ఉంటాం. దాని తర్వాత వాళ్లకు మంత్లీ డేట్ సిస్టమ్ ఉంటుంది. అది వచ్చిన తర్వాత 15-20 రోజుల గ్యాప్ అనేది అవసరం అవుతుంది అది అయిపోయిన తర్వాత. కాబట్టి ఆ తక్కువ పరిధిలో మాత్రమే వాళ్ళు రక్తదానం చేయగలరు. ఈ అంశాలను పాటించినట్టయితే ఖచ్చితంగా అందరూ కూడా రక్తదాతలే. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక రక్తం గ్రూప్ ఉంటుంది. దానం చేయడానికి ముందుకు రావడం ద్వారా మన సమాజాన్ని మనం బ్రతికించుకోవటం అవుతుంది. దాని తర్వాత మనకు కూడా ఏదైనా అవసరమైనప్పుడు, ఎందుకంటే మన కుటుంబంలోనే అన్ని బ్లడ్ గ్రూప్స్ ఉండవు, మనకు అవసరమైనప్పుడు కూడా మనం తెర ద్వారా ఇదే సహాయాన్ని పొందవచ్చు.
3: మరి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రక్తదానం చేసి ఇంకొకరి ప్రాణాన్ని నిలిపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన వారవుతారని ఆశిద్దాం.

మీరింతవరకు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేద్దాం, ప్రాణాలను కాపాడదాం ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.

ఈ ప్రసారంలో 11:10 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ముగింపు వేడుకలు ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ చిత్రం నుండి చిత్ర పాడిన పాట వినండి.

10:10 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ముగింపు వేడుకలు ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సునీత పాడిన పాట, చిత్రం పేరు అతడే ఒక సైన్యం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 11:10 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పవర్ఫుల్ అండ్ ప్రొఫెషనల్ సివిల్ సర్వీసెస్ ది స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. ముజే యే కహనే మే కోయి సంకోచ్ నహీ కి 100 సాల్ కే ఇస్ లంబే సఫర్ మే పిచ్లే 10-12 సాల్ ఏక్ ఖాస్ మకామ్ రఖతే హై. ప్రధానమంత్రి జీ ద్వారా లాయే గే గవర్నెన్స్ రిఫార్మ్స్ కే చల్తే ఇన్ 12-13 సాలో మే యూపీఎస్సీ నే కయీ ఆయామ్ హాసిల్ కియే, కయీ కీర్తిమాన్ స్థాపిత కియే. నతీజే కే తౌర్ పర్ జహాన్ యూపీఎస్సీ కే ద్వారా హోనే వాలీ సర్కారీ నియుక్తియోం కీ సంఖ్యా మే వృద్ధి హుయీ, వహీ సాథ్ హీ సాథ్ నియుక్తి ప్రణాళీ మే పారదర్శితా మే ఇజాఫా హువా ఔర్ లోగోం కా భరోసా భీ బడా. యది బాత్ కరే సంఖ్యా కీ తో యూపీఏ కే 10 సాల్ కే కార్యకాల మే యూపీఎస్సీ ద్వారా కీ గయీ నియుక్తియోం కీ సంఖ్యా రహీ 45,431 ఔర్ ఇస్కీ తులనా మే ఎన్డీఏ కే పహలే 10 వర్షో మే యే సంఖ్యా బఢ్ కర్కే హో గయీ 50,906 ఔర్ అగర్ హిసాబ్ లగాయా జాయే 12 సాల్ కా తో యే ఆంకడా 65,000 పార్ కర్ జాతా హై. అనేకో రిఫార్మ్స్ లాయే గయే జైసే యూనిఫైడ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఇంటెగ్రేటెడ్ విత్ ఆధార్ అండ్ డిజీ లాకర్, జైసే దివ్యాంగ్ ఉమ్మీద్వారో కే లియే సెంటర్ ఆఫ్ చాయిస్, జైసే ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఆన్ ది వెబ్సైట్ ఔర్ ప్రతిభా సేతు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కే వో ఉమ్మీద్వార్ జో ఆఖరీ చరణ్ మే కిసీ కారణ అసఫల్ రహ గయే ఉన్కే లియే వికల్పిత్ జాబ్ ఆప్షన్స్ ఔర్ అభీ హాలీ మే ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేయర్ మీన్స్ యాక్ట్. ఆజ్ యూపీఎస్సీ ఏక్ రోల్ మోడల్ బన్ చుకా హై దేశ్ విదేశ్ కీ హరేక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కే లియే. ఆజ్ దునియా భర్ సే అనేకో ముల్కో సే ప్రతినిధి మండల్ యహాన్ ఆకర్ కే యూపీఎస్సీ కీ నియుక్తి ప్రణాళీ కా అధ్యయన్ కర్ రహే హై. ఆజ్ యూపీఎస్సీ ఏక్ బెంచ్మార్క్ హై, ఏక్ యార్డ్ స్టిక్ హై, ఏక్ మాపదండ్ హై జిస్కే ఊపర్ హర్ ఏక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పూరా ఉతర్నా చాహతీ హై. ఔర్ అంత మే కేవల్ ఇత్నా కహనా కి ప్రధానమంత్రి జీ ఆప్నే హమారే సామ్నే సన్ 2047 కా జో వికసిత్ భారత్ కా లక్ష్య రఖా హై ఉస్ లక్ష్య తక్ పహుంచనే కే లియే భీ ప్రశాసనిక వ్యవస్థాఓం కీ రచయితా హై యూపీఎస్సీ. యూపీఎస్సీ ఇస్ ఇండీడ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ రూట్ టు డెస్టినేషన్ 2047. విరాసత్ ఔర్ వికాస్ కా యే ఖూబ్సూరత్ మిశ్రణ్ ఇసీ తరహ బనా రహే. ఇసీ దుఆ కే సాథ్, ఇసీ కామనా కే సాథ్ బహుత్ బహుత్ ధన్యవాద్.
1: That was Dr. Jitendra Singh, Minister of State in charge of the Department of Personnel Training, Pensions and Grievances. And the Honorable Prime Minister of India, Shri Narendra Modi, is the guest of honor at the centenary celebrations of the Union Public Service Commission. And a short film on UPSC.
2: Karodon sapne aur ek atoot kasauti. Merit. साल दर साल जनसेवा के लिए 200 से अधिक परीक्षाओं के माध्यम से सबसे योग्य प्रतिभा को चुनना, यूपीएससी द्वारा सटीकता का राष्ट्रीय स्तर पर अभ्यास है. सिविल सर्विसेज एग्जामिनेशन जिसमें भाग लेती है भारत की विविधता, 48 विषय, 22 संवैधानिक भाषाएं, लाखों परीक्षक और अंत में सिर्फ एक मेरिट लिस्ट. इतनी विविधता को एक ही राष्ट्रीय कसौटी पर लाना, यही यूपीएससी की उपलब्धि है. 100 वर्षों में परीक्षा का आकार बढ़ा तो अवसर का दायरा भी. 1957-58 में लगभग 1,000 अनुसूचित जाति कैंडिडेट से 450 गुना बढ़ना, 100 से भी कम अनुसूचित जनजाति कैंडिडेट से आज 1,500 गुना बढ़ना, दिव्यांग कैंडिडेट्स के लिए सेंटर ऑफ चॉइस, अतिरिक्त समय, स्क्राइब की सहायता मिलना, बदलते भारत के साथ महिलाओं की भागीदारी भी बढ़ी. 1952 में 3 से बढ़कर 2025 में लगभग 300 हुई, जिनमें टॉप 25 में

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: The Ministry of Mines will launch the auction of offshore mineral blocks today. The ministry said this marks an important step towards unlocking India's offshore mineral potential and strengthening the country's long-term mineral resource security. The auction comprises two offshore mineral blocks in the Andaman Sea region, which will be offered for grant of composite license. Saudi authorities have arrested an Omani co-pilot after he stabbed the captain and attempted to crash a Fly Dubai flight traveling from Dubai to Tel Aviv in Israel. The Omani co-pilot stabbed the captain and caused the aircraft to plunge roughly 17,400 feet in under 2 minutes yesterday. However, passengers and crew members, including off-duty personnel, breached the cockpit, subdued the attacker and helped stabilize the plane. The flight was diverted and landed safely at Tabuk Regional Airport in northwestern Saudi Arabia. Prime Minister Narendra Modi, U.S. President Donald Trump and Israeli Prime Minister Benjamin Netanyahu hailed Captain Smith Machar as a hero for fighting off a knife attack from the Omani co-pilot and saving the lives of 174 people on board. India began Day 12 of the Asian Games 2026 with hopes of adding more medals to their tally today. With several key events lined up across disciplines, India bagged their first sailing medal of the Games as Manu Francis and Prince Kurisinghal Noble claimed silver in the men's skiff event, finishing just behind China. And with that, we end this news bulletin.
1: Akashvani Kottagudem Kendram, Shastri Sangeetam. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదన వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటనలు ఉన్నారు. కార్యక్రమం ఇప్పుడు ఉస్తాద్ వినాయత్ ఖాన్ గారి సితార్ వాదనం.

0: మేరకు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
1: ఈ ఉత్సవ్ ఉస్ విశ్వాస్ కా హై జో హర్ భారతవాసీ కా ఇస్ సంస్థ పర్ హై. 100 వర్ష కి ఇస్ యాత్రా మే పీడియా బదలీ, సర్కారే బదలీ, లేకిన్ యూపీఎస్సీ పర్ భరోసా ఆజ్ భీ ఉతనా హీ అటూట్ హై. 100 వర్షో కి ఇస్ యాత్రా పర్ స్మారక డాక్ టికట్ ఔర్ సిక్కా జారీ కియా గయా హై. 100 మహత్వపూర్ణ కేస్ లాస్ కా సంకలన్ భీ జారీ హువా హై.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాలా బిళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్టాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ, గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్ర

0: ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లైదుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: భారత్ కే కెప్టెన్ స్మిత్ ని జిస్ ప్రకార్ సే ధైర్య, సూజబూజ్ ఔర్ సాహస్ కా పరిచయ కర్వాయా ఔర్ జేసే ఆజ్ ఇజ్రాయిల్ కే ప్రధానమంత్రి నే కహా కి ఇస్ హిందుస్తానీ నే 9/11 హోనే సే బచా లియా. హర్ దేశవాసీ కే లియే స్మిత్ కా ఏ పరాక్రమ్ హమే గౌరవ్ సే భర్ దేతా హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పతకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావం.

0: భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినండి స్వర్ణికం నక్షత్రం కోసం ఇళయరాజా సంగీతం అందించగా ఎస్ జానకి పాడిన పాట.

ఇంతవరకు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. అనంతరం 1:20 వనితా లోకం కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్ కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉండదని

0: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేటీఆర్ తో పాటు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభకు ముందు మంత్రులు, కార్యకర్తలతో కలిసి 3 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ గతంలో చేనేత, గీత కార్మికులను ఆదుకుంటామని, వేములవాడ అభివృద్దికి 100 కోట్ల రూపాయలిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 2234 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 1730 కోట్ల రూపాయల నిధులిచ్చిందని తెలిపారు. ఆలయాల అభివృద్ది, యంగ్ ఇండియా స్కూళ్లు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
1: నేత కార్మికుల కోసం 1731 కోట్ల రూపాయలు నేత కార్మికుల కోసము ఇవాళ ప్రజా పాలనలో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ జిల్లాకు 350 కోట్ల నిధులు కలిపితే 2.5 ఏళ్లలో 1700 కోట్ల రూపాయలు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రజా పాలనలో మేము నిధులు ఇచ్చినాం.
0: సిరిసిల్ల సభలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఎన్నికకు సిరిసిల్ల ప్రజా ప్రతినిధి ఆస్తులు పెరగడంపై ప్రశ్నిస్తూ రాష్టంలో ప్రజాపాలన 2 తప్పక వస్తుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 500 కోట్ల రూపాయల చేనేత బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్షాలు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ ప్రాజెక్టులు నిర్మితమయ్యాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొనగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను దాదాపు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నేరెళ్ల బాధితులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవలసిన అవసరం రేవంత్ రెడ్డికేమొచ్చిందని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మత సంబంధ అంశాలపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే ప్రజల సపోర్టు కాంగ్రెస్ కు వస్తుందన్నారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కాంగ్రెస్ కు అలవాటేనన్న కిషన్ రెడ్డి, రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు తెలిపారు. తార్నాకలో మొక్కలు నాటిన రామచందర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు రక్తదానం, స్వచ్చత డ్రైవ్లు కొనసాగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని కోరారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన 18వ పెయింట్ ది సిటీ పింక్ ప్రచారానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రాజ్భవన్, చార్మినార్తో సహా హైదరాబాద్లోని 8 ప్రముఖ కట్టడాలు గులాబీ కాంతులతో వెలిగాయి. పెయింట్ ది సిటీ పింక్ కేవలం భవనాలను వెలిగించడం కాదని, ఆశ, ధైర్యాన్ని నింపుతూ రొమ్ము క్యాన్సర్పై మౌనాన్ని వీడి ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడాలనే సందేశాన్ని చాటడమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రపంచంలో వరుసగా 18 ఏళ్లుగా ఇలా భవనాలను గులాబీ రంగులోకి మారుస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పి రఘురామ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. సైద్దాంతికంగా వ్యతిరేకమైన భాజపాతో గతంలోనూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కొచ్చిన్లో జరిగిన ఒక ప్రైవేట్ మీడియా సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్టాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్టంలో కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని, రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రమే విధేయుడిగా ఉన్నారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తి ఉందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4 అక్టోబర్ తెలంగాణలో పర్యటిస్తారు. 3న రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనిత అన్నారు. బెల్లంపల్లిలో రైతులతో మాట్లాడుతూ, జిల్లాలో 22,645 ఎకరాల్లో ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయన్నారు. ఉద్యాన పంటల విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తుందని, రైతులు వీటిని వినియోగించుకోవాలని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఒక్క గృహ యజమాని తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పరచుకుని ఆర్థికంగా లబ్ది పొందాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్కో సంస్థ మేనేజర్ దురిశెట్టి మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోటి మంది గృహాలకు పీఎం సూర్యఘర్ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు.
2: ఎవరైతే ఇంటి పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాల్సిన వాళ్ళు వివిధ ఆఫీసులకు తిరగకుండా ఒకటే వేదిక మీద రేపటి నుంచి అన్ని డివిజన్ కార్యాలయాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేసి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ది పొందవచ్చు. బ్యాంకర్స్ గాని, రెడ్కో ఆఫీసర్స్, ఎన్పీడీసీఎల్ ఆఫీసర్స్ మిగతా అందరూ ఒకటే వేదిక మీద, వెండర్స్ సహా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. వినియోగదారులు లబ్ది పొందవలసిందిగా జిల్లా రెడ్కో తరఫున నేను కోరుతున్నాను.
0: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ 2027 నిర్వహణలో మెట్రో ఫేజ్ 1 స్వాధీనంతో పాటు మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రి మండలి కీలక చర్చ జరపనుంది. మరోవైపు మూసీ రివర్ ఫేజ్ 1 భూసేకరణ ప్రక్రియతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, నిధుల సమీకరణ, అనుమతులపై స్పష్టత రానుంది. ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, ప్రారంభ తేదీని నేటి కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో తాత్కాలికంగా నిలిపివేసిన జంగల్ సఫారీ సేవలు ఈ రోజు నుంచి పునః ప్రారంభం కానున్నట్టు నాగర్ కర్నూలు జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. వర్షాకాలం వల్ల అటవీ జంతువుల సంతానోత్పత్తి ఉంటుందని, అందుకే గత 3 నెలల నుంచి సఫారీ సేవలు నిలిపివేయడం జరిగిందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్ కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి జాజిపూల పందిరి పుస్తక పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి.
1: ఈరోజు నేను మీ ముందుకు ఒక పుస్తకాన్ని కాదు, ఒక పరిమళాన్ని, ఒక పందిరిని, ఒక అనుభూతిని తీసుకొచ్చాను. ఆ పుస్తకం పేరే జాజిపూల పందిరి. రచయిత్రి గురించి, ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వానికి, చెరగని చిరునవ్వుకు, చక్కని క్రమశిక్షణకు చిరునామ. శ్రోతలారా, పుస్తకం గురించి చెప్పే ముందు పుస్తకాన్ని సృష్టించిన చేతుల గురించి, ఆ మనసు గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి. ఎందుకంటే రచయిత వ్యక్తిత్వం తెలిస్తేనే రచన పరిమళం పూర్తిగా ఆస్వాదించగలుగుతాం, మనకి అర్థం అవుతుంది. వీరలక్ష్మీదేవి గారు జన్మించింది విశాఖపట్నం జిల్లాలో కృష్ణదేవిపేటలో, పెరిగింది తూర్పుగోదావరి జిల్లా శరభం అనే అందమైన పల్లెటూరులో. తల్లిదండ్రులు వాడ్రేవు విశ్వేశ్వర వెంకట చలపతి, సత్యవతీదేవి గారు. ఈమె విద్యార్హతలు భాషాప్రవీణ, ఎంఏ పిహెచ్డి, కాకినాడలోని సుప్రసిద్ధ సంస్కృత కళాశాలలో 16 సంవత్సరాలు, ఆ తర్వాత డిగ్రీ కళాశాలలో 22 సంవత్సరాలు, మొత్తం 38 సంవత్సరాల పాటు ఆంధ్ర భాషా ఉపన్యాసకురాలిగా ఎందరో విద్యార్థుల హృదయాలలో భాషాభిమానాన్ని, సాహిత్యాభిమానాన్ని నాటారు. ఈమె తరగతి అంటే కేవలం పాఠం కాదు, ఒక సంస్కారం. ఆమె రచనా ప్రపంచం ఎంత విశాలమైనదో చూడండి. కథా సంకలనాలు చూద్దాం. ఉత్సవ సౌరభం, కొండఫలం, కిటికీ బయట వెన్నెల. శీర్షిక రచనలు ఆకులో ఆకునే, మా ఊళ్ళో కురిసిన వాన, మనం మాట్లాడుకుంటున్న జాజిపూల పందిరి, కొన్ని శాఫాలికలు. ఇక సాహిత్య విమర్శలు. సాహిత్యానుభవం అనే వ్యాస సంకలనం, సత్యాన్వేషి చలం అనే పరిశోధనా గ్రంథం, నండూరు సుబ్బారావు గారి మీద కేంద్ర సాహిత్య అకాడమీకి మోనోగ్రాఫ్, భారతీయ నవలాదర్శనం శతపత్ర సమీక్షణం, మధురవాణి నుంచి నళిని జమీలా దాకా మనసున పూచిన మల్లెలు. అలాగే వెల్లువ అనే నవళిక, కాళిదాసు మహాకవి విక్రమార్వశీయం నాటకానికి నవలానువాదం. ఇన్ని రచనలు చేసినందుకు ఆమెకు లభించిన పురస్కారాలు కూడా అన్నీ ఇన్నీ కావు. జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ అవార్డ్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం, అదే యూనివర్సిటీ నుంచి ఆకులో ఆకునేకి, కొండఫలానికి 2 సార్లు ప్రతిభా పురస్కారం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పరిశోధనకు స్వర్ణ పథకం, సుశీలా నారాయణరెడ్డి రచయిత పురస్కారం, సామాన్య కిరణ్ కథా పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పురస్కారం, అమృతలత అపురూప అవార్డ్, మాలతీ చందూర్ పురస్కారం, రాయసం ఫౌండేషన్ పురస్కారం, పెద్దిబొట్ల బ్రహ్మయ్య గారి పురస్కారం, బలివాడ కాంతారావు గారి జీవన సాఫల్య పురస్కారం. ఇది కేవలం జాబితా కాదు, ఒక జీవితానికి దక్కిన గౌరవ చిహ్నాలు. ఇక పుస్తకంలోకి వద్దాం. ఈ పుస్తకం వింటే మీరెవ్వరూ జీవితంలో మర్చిపోలేరు. జాజిపూల పందిరి అని పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? తెల్లని పూలు, వాటి మధ్య నుంచి వచ్చే చల్లని గాలి, సాయంత్రం పూట ఆ పందిరి కింద కూర్చుంచేసే కబుర్లు. ఈ పుస్తకం కూడా అంతే. ఇది పుస్తకం కాదు, మనం మరిచిపోయిన సున్నితత్వాల అనుభవాల అనుభూతుల పందిరి. ఈ పుస్తకం గురించి మాట్లాడే ముందు నాకనిపించిన మొదటి మాట, తనొక అద్భుతమైన మంచి ఉపన్యాసకురాలు, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసింది, మా వంటి వారికి తనే రోల్ మోడల్. ఆమె మాట్లాడుతుంటే మృదుత్వం, స్పష్టత, నిబద్ధత కనబడతాయి. అదే మృదుత్వం ఈ పుస్తకం నిండా కనబడుతుంది. ఇది ఆలోచింపవలసిన రచన. ఇందులో సమాజం పట్ల ఆమె ఆలోచన అత్యంత ఉపయుక్తమైందని చెప్పాలి. అందుకే యువతకు, సమాజానికి కూడా అంతర్లీనంగా ఆమె చేసిన బాధ్యతాయుతమైన హెచ్చరిక ఇందులో కనబడుతుంది. మనం పుస్తకాన్ని చదువుతుంటే మనకు తెలిసిందే అయినా ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు, అప్పుడే దాన్ని మనం గమనించినట్టు, మనం ఏదో ఇంతవరకు ఏదో సౌందర్యాన్ని మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ పారిజాత పరిమళాలు మన హృదయాన్ని స్పర్శిస్తాయి, కాదు కాదు ఊపేస్తాయని చెప్పాలి. పుస్తకం చదువుతున్నంతసేపు ఏదో అనిర్వచనీయమైన అనుభూతి, ఏదో తెలియని ఉద్వేగంతో మనసు బరువెక్కుతుంది, గొంతు గుండెకు దగ్గరవుతుంది ఈ రచనతో. శ్రోతలారా, ఈ పుస్తకం చదువుతుంటే నాకు ఒకప్పటి అద్భుత రచయిత్రి మాలతీ చందూర్ మనందరికీ సుపరిచితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె ప్రమదావనం శీర్షిక గుర్తొచ్చాయి. నేను ఆమెకు, ఈ రచయిత్రికి కూడా వీరాభిమానిని. ఆమెలా ఇటువంటి రచనలతో ప్రమదావనం లాంటి శీర్షిక అన్ని వయసుల వారికి ఈ రచయిత్రి రాస్తే బాగుంటుందనిపించింది. ఈ పుస్తకం చదువుతుంటే శ్రీశ్రీ కవితల, దేవులపల్లి కవితల మనకి అనిపిస్తాయి. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి, మనం పోగొట్టుకుంటున్న విలువలు మనం ఆలోచించేలా చేస్తుంది ఈ పుస్తకం. అందుకే ఆమె రచనలు మనం అభ్యసించేటట్లు ఉంటాయి. ఆ అనుభూతులను మళ్లీ తిరిగి మనకి అందించే ప్రయత్నం ఇందులో జరుగుతుంది. వాటిని మళ్లీ తిరిగి మనం ఎలా పొందాలా అనే ఒక ఆలోచన కూడా మనలో వస్తుంది. మొట్టమొదటిది మానవ విలువల గురించి. మనం మనుషులమనే మాట మర్చిపోతున్నాం, యంత్రాల్లా పరిగెడుతున్నాం, దేని వెనక పరిగెడుతున్నామో కూడా ఒక్కోసారి తెలియదు. ఆధునిక జీవనశైలిలో పడి సంప్రదాయాలకు, విలువలకు, సున్నితమైనటువంటి అనుభూతులకు దూరమైపోతున్నామనే సత్యాన్ని మనకి ఇందులో రచయిత్రి చూపించారు. రచయిత్రి మాటలు మన మనసు పొరల మాటను దాగి ఉన్నటువంటి సున్నితత్వాన్ని వెలికితీసే ప్రయత్నం కనబడుతుంది. మనిషి మనిషిగా బ్రతకాలని, ప్రకృతి అందాలను ఆస్వాదించాలని, సున్నితమైనటువంటి అనుభూతులను మనం పొందాలి, అదే మన జీవితమని చెప్తారు. రెండోది పూల పట్ల మన విధానం. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. పూల పట్ల మన విధానం బావలేదంటారు. ఏంటంటే స్పర్శానుభవానికి ఎంత సున్నితమైన నిర్వచనమో ఇది. దానికి ఆవిడ చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చారు. అది చాలా సౌందర్యభరితంగా కూడా ఉంది. పువ్వులు, పిల్లలు రెండూ ఎంతో పరవశం కదా. పువ్వుల్ని చూసినా మనం అంతే ముచ్చట పడిపోతాం, పసిపిల్లల్ని చూసినా మనం అంతే ముచ్చట పడిపోతాం. వాళ్లే సున్నితత్వాన్ని మనకి తిరిగి ఇవ్వగలిగేవారని అంటారు. ఇది పరమసత్యం. నేను చదువుతుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. అమ్మమ్మ గారి ఊరి పెరట్లో వెన్నెలలో నులక మంచంపై పడుకుని మల్లెల సౌరభాలను ఆస్వాదించిన తీయటి రోజులు. ఈరోజు మన పిల్లలకు ఎవరికైనా ఆ అనుభవం ఉందా? మూడోది మన పెళ్లిళ్ళు ఆర్భాటాలు చూస్తుంటే ఒక్కోసారి అసహనం కలుగుతుంది, ఒక్కోసారి విరక్తి వస్తుంది. ఈ ఆర్భాటాలు అవి చూస్తుంటే కొంచెం జుగుప్స కూడా కలుగుతుంది. ఇవి వెర్రితలలు అనవచ్చేమో మనం, నిజమే కదా. ఒకప్పుడు అందరం కూర్చుని చమత్కారాలతో, ఆప్యాయత అనురాగాలతో అక్క అంటూ, చెల్లాయ అంటూ, అన్నయ్య అంటూ, బావా అంటూ, ఇలా రకరకాల వరసలతో కొసరి కొసరి వడ్డించే వడ్డనలతో, నవ్వులతో, తుళ్ళింతలతో ఆ పంక్తిలో కూర్చుని అందరం తింటూ ఉంటే అది ఎంత బాగుండేది. ఇప్పుడు బఫేల పేరుతో హడావిడి నిలబడ్డం, మన ప్లేట్ పట్టుకుపోవడం, వెళ్ళామా, అక్షంతలేసామా, వచ్చామా, ఇలా అయిపోతుంది. దీనివల్ల మనం ఒక చక్కటి వసంతాన్నే పోగొట్టుకుంటున్నాం. నాలుగోది వస్తు వ్యామోహం. వస్తుజాలంలోంచి, వస్తుమోహంలోంచి, మాయలోంచి బయటకు రావడం అనేది మొదలెడితే మనకి దారి అంత సుగమమే. ఆ దారి మనకు చూపించారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన వస్తువులు, విపరీతమైన బట్టలు, వీటిని ఏం చెయ్యాలో, ఎలా డంప్ చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి మనకి ఎదురవుతోంది. ఇవన్నీ నిర్మూలించినాడు ప్రకృతి అందాలు మన మనసుకు అందుతాయి. ఈ భావాన్ని ఆవిడ చాలా సున్నితంగా చెప్పారు. తప్పనిసరి అపార్ట్మెంట్ సంస్కృతిలోకి వెళ్లిపోతున్నామని, ఇరుకు గోళ్లల్లో సౌకర్యాలకు, విలాసాలకు బందీలమైపోతున్నామని, నిజమైన జావిలిని, నిజమైన చందమామను, వెన్నెలను, మలయా నిలయాన్ని ఇవన్నీ కూడా మర్చిపోతున్నామని ఒకంత ఆవేదన కూడా ఆవిడ వ్యక్తం చేశారు. నిజమే. ఒక వెన్నెల రాత్రిలో దాబాక్కర్లేదు, ఓ ఇంటి ముందు జస్ట్ ఒక్క కుర్చీయో ఓ చిన్న మంచమో వేసుకుని కూర్చుని వెనక్కి పడుకుని ఆ నీలాకాశాన్ని చూస్తుంటే ఆ వెన్నెల, చందమామ వీటన్నింటిలో మనకి ఎంత ఉపశమనం అండి, ఎంత వర్క్ ప్రెషర్ తగ్గుతుందండి. ఈ పుస్తకంలో నన్ను బాగా కదిలించిన మరికొన్ని అంశాలు, సన్నని వానజల్లును, అవిరామంగా కురిసే ముసురు వర్షాలలో కూడా చైతన్యాన్ని చూడమనడం అనేది తన మనసును తెలుపుతుంది. వర్షాన్ని కూడా ప్రేమించాలంటారు. నిజమే, వర్షం కాదు, వాన కాదు, లేకపోతే వెన్నెల, అన్నింటిని ప్రకృతిలో ప్రతీదీ కూడా మనం ఆస్వాదించదగ్గది, మన మనసుకి ఎంతో హాయినిచ్చేది. ఈనాటి తల్లిదండ్రులు, పెద్దలందరూ కూడా తమ ఉద్యోగాల పరుగులలో, తమ ఒత్తిళ్లలో పిల్లల పట్ల మనం మరిచిపోతున్నటువంటి బాధ్యతలను ఎత్తి చూపించారు. ఇది ప్రతి ఇంట్లోనూ ఆచరించవలసినటువంటి అంశం. అక్షరాలతో పాటు పాటలతోటి కవిత్వంతో ఎవరిని మనం వశపరచుకోలేము. మృదువైన మాటే ఒక మంచి మాట వశీకరణ మంత్రం అని ఎంత సమ్మోహనంగా చెప్పారో, ఇది చాలా మంది గ్రహించాల్సినటువంటి విషయం. మనం ఈరోజు బాగా మాట్లాడుకోవడం, పలకరించుకోవడం కూడా మర్చిపోయాము. అది కానీ ఒక మనిషిని చూస్తే, పలకరింపును చూస్తే, వారి పలకరింపును చూస్తే మళ్ళీ వారిని పలకరించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే భావం మనకి కలగాలి. అలా పూర్వం కలిగేలా ఉండేది. మనం ఎంతో ఆప్యాయతతో, అనురాగంతో స్నేహితులైన బంధువులైన దూరపు వాళ్ళు ఎవరొచ్చినా సరే చక్కగా పలకరించేవాళ్ళం. ఈరోజు ఆ అనుభూతులను దూరం చేసుకుంటున్నాం. ప్రేమనే పువ్వు చాలా సున్నితమైంది. అది మొళ్లకంపగా ఎప్పుడు ఎలా మారిపోయిందో దానికి బాధ్యులు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఎత్తి చూపించారు. ఎక్కడెక్కడో పర్యటనలు కాదు, విదేశాలు, స్విట్జర్లాండును లేకపోతే ఊటీ, కొడైకనాల్, ఇవి అక్కర్లేదు. మన చుట్టూ ఉన్నటువంటి చక్కటి ప్రకృతి బోలెడు ఉంది. మన దగ్గరలో బోలెడు ప్రాంతాలు ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, మన ఇంటి పక్కన ఉన్నాయి, మన ఊళ్ళో ఉన్నాయి. ముందు వీటిని ఆస్వాదించి తమ అనుభవాన్ని మనకు అందించారు. మనం కూడా అంతే, ముందు వీటిని ఆస్వాదించాలి. ఆస్వాదించితే అప్పుడు మనకే అర్థమవుతుంది అందం ప్రకృతి అనేది ఎక్కడుంటుందో, ఉపశమనం ప్రశాంతత ఎక్కడుంటుందో. ఇందులో దమయంత కూతురు కథా విశ్లేషణ చాలా బాగుంది. లింగ వివక్షత పైన ఈ కథ. విదేశాలకు మనకు గల తేడా చూపించారు. టీవీలో ఈరోజు చాలా ప్రోగ్రామ్స్, వరస్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి. వాటిని బాగా ఈవిడ ఎండగట్టారనే చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ అయినా మన భారతీయతను, మన తెలుగుతనాన్ని, విలువలను, మన సంప్రదాయాలను వదులుకోకుండా వాటిని బేస్ చేసుకుని ఉండాలి. అది ప్రపంచంలో చాలామంది భారతదేశం ఎంతో గొప్పదని మన సంప్రదాయాలను వాళ్ళు అనుసరిస్తున్నారు. మన సంతోషం కోసం, మన గొప్పతనం కోసం, కీర్తి కండూతి కోసం మన ఆత్మగౌరవాలను, ఆత్మాభిమానాలను ఎంత మాత్రం వదులుకోరాదని, అందులోనే నిజమైన స్వేచ్ఛ ఉందని ఆమె ఉటంకించారు. నిజమైన మహిళా సాధికారత అంటే ఏమిటో చెప్పారు. ఎస్, నిజమైన మహిళా సాధికారత అంటే ఇదే. ఇప్పటికైనా మనం మేల్కోవలసిన ఆవశ్యకత ఆమె చెప్పారు. స్త్రీ వస్త్రధారణ ప్రకటనలు చాలా సున్నితంగా దుయ్యబట్టారనే చెప్పాలి. అంటే మనం మన వాతావరణానికి, మన ప్రపంచానికి, మనకు కంఫర్టబుల్గా ఉండాలి, కానీ తగినట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. అవి మన విలువలను, మన డిగ్నిటీని మరింత పెంపొందిస్తాయి. ఒక చిన్న సంఘటన చెప్పారు రచయిత్రి. ఇదే సంఘటన నా జీవితంలో కూడా నేను ఫేస్ చేశాను. ట్రైన్లో వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో ఫోన్లు ఈ సేవ్ చేసుకోవడాలు లేవు కదా. ఒక టిక్కెట్ తేలేదు, ఎక్కడో ఉండిపోయింది. లేదని చెప్పాం. ఎస్, అతను కూడా చాలా యంగెస్ట్ టీసీ. ఏముందండి టికెట్ పర్వాలేదులేండి, టికెట్ కొనుక్కుంటే మీకు 1000 రూపాయలు అలా పైన అవుతుంది. అంతెందుకు, మీరు ఒక 200 300 ఇచ్చేయండి, మీరు కూర్చుని వెళ్ళిపోవచ్చు. మేము ఒప్పుకోలేదు, మాకు రిసీట్ కావాలన్నాం. మాకు రిసీట్ ఇస్తే మేము 1000 రూపాయలైనా ఫైన్ కడతామన్నాం. ఆ టీసీ వెర్రెళ్ళగా చూశాడు మమ్మల్ని. అలాగే ఇందులో కూడా ఈమె యొక్క అనుభవం చెప్తున్నారు. ఈసారి ఒక ప్రయాణంలో వారు ఒక టికెట్ మిస్ అయిందిట. అక్కడికి ఒక చిన్న కుర్రాడు టీసీగా వచ్చాడు. ఇదే సలహా ఇస్తే మీరు ఎంతైతే అంత చెప్పండి, ఫైన్ కట్టేస్తామని అన్నారు. అనగానే ఆ కుర్రాడు వెర్రివాడిని చూసినట్టు చూశారు. ఇదేంటే డబ్బు వదులుకోవడం, నేనేదో తక్కువలు మోక్షం చెప్తుంటాను అన్నట్టు అనమాట. కానీ అది పద్ధతి కాదు. మనం తప్పు చేస్తే ఆ తప్పు తగిన ఫలితం, ఫైన్ కట్టాలి, రిసీట్ తీసుకోవాలి. ఈ డబ్బు ఏ సంస్థకు వెళ్ళాలో ఆ సంస్థకు వెళ్ళాలి. ఇది ఈ తరహా తెలివిని మనం మొట్టమొదట ఖండించాలి. మనం వాళ్ళకి లొంగిపోకూడదు. ఈ చిన్న సంఘటనలో ఎంత పెద్ద నీతి ఉందో చూడండి, ఎంత క్రమశిక్షణ ఉందో చూడండి, ఎంత బాధ్యత ఉందో చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే

0: పుస్తకంలో ప్రతి వాక్యము కూడా రాయాలి, ప్రతి వాక్యం చదవాలి. చివరగా నాకు అనిపించింది ఏంటంటే, ఈ పుస్తకాన్ని వయోభేదం లేకుండా అందరూ చదవాలి, ముఖ్యంగా యువత చదవాలి. ఎందుకంటే ఇది కేవలం సాహిత్యం కాదు, ఒక కథ కాదు, జీవన విధానం, మనిషి జీవన విధానం. జాజిపందిరి హాయిగా మత్తైన సువాసనలు వెదజల్లింది. చదివిన వాళ్ళందరూ కూడా ఆ హాయిని అనుభవించడంతో పాటు తన హెచ్చరికను గమనించి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఆ సౌరభాలు మరింత దివ్యమవుతాయి, మరింత ప్రకాశవంతమవుతాయి. ప్రమదావనం వంటి శీర్షికకు కొంతకాలం పాటు మంచి మంచి ఇటువంటి ఉపయుక్తకరమైనటువంటి విషయాలను, ప్రశ్నలకు జవాబులు వంటివి రాస్తే యువతలోనూ చాలామందిలో మార్పు వస్తుందని నా ఆశ. ఈ అందమైన పుస్తకాన్ని మనకు అందించిన డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందన వందనాలు.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి జాజిపూల పందిరి పుస్తక పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి. కార్యక్రమంలో ఇప్పుడు అమృతవల్లి గారు పాడిన లలిత గీతాలు.

0: లలిత గీతాలు విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయాల్సిన టెలిఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 23240852 లేదా 23240853 నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ రోజు సాయంత్రం 7:15. గమనిక విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది.

కార్యక్రమం మొదటి ఉత్తరాన్ని మధుర నుంచి రాస్తున్నారు. ప్రేమదేశం నుంచి చిత్రం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కల్పన, రాజీ, పద్మ, నాగరాజు, రాజశేఖర్, ఐశ్వర్య, విఘ్నేష్, రజని, అశ్విని, రాజు, ప్రజ్ఞ, సాయి, కీర్తి, శ్రీలీల, సలీం, విజయ్, లింగయ్య, రాజయ్య, సురేష్, సౌజన్య, విజయలక్ష్మి, రాము వీరందరూ కోరుతున్నారు ప్రేమదేశం చిత్రం నుండి పాట వినిపించమని. వీరందరి కోసం ఈ పాట

డమాక చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు గుండెటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమాదేవి, మాండాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, స్వరూప, నాగయ్య, మాచర్ల నాగయ్య, వీరందరూ కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవపురం గ్రామం నుండి వీరి కోసం డమాక చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు కిన్నులారి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత ఉత్తరాన్ని గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి షరీఫ్ బాలాజీ ప్రవీణ్ రాస్తున్నారు. పంజా చిత్రం నుండి పాట వినిపించమని వీరి కోసం పంజా చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమం తర్వాత ఇవ్వుతారని గోపాలపురం గ్రామం అశ్వపురం మండలం నుండి నెమలకొండ పెద్దనాగచారి రత్నం సతీష్ భూజాత వీరబ్రహ్మచారి మహేశ్వరి వెంకటరెడ్డి జ్యోతి భార్గవాచారి ప్రవీణ్చారి వీరందరూ రాస్తున్నారు సంక్రాంతికి వస్తున్న చిత్రం నుండి పాట వినిపించమని వీరికోసం ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశారే.
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
3: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
4: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
5: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
6: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
7: నా పేరు శోభారాణి, నున్నగ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
8: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
8: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
9: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా తొలిసారి నీ చూపు తనువారాదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ.
10: శ్రోతలు కిన్నెల లహరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉత్తరాన్ని కొత్తగూడెం సైనిక్పురి కాలనీ నుండి మోకాల సర్వే, సుమతి, సుబ్బనరసమ్మ, రీమా, రీనా, నరసింహుల్ రాంబాబు, సునీత, మోకాల సర్వయ్య వీరందరూ కోరుతున్నారు. గోవిందా గోవిందా చిత్రం నుండి పాట వినిపించమని వీరికోసం ఈ పాట.

గజం ఆ బ్రహ్మదేవుడు గజం కొంపముంచిన వరు గజం ఎంత గొప్ప సొగసు ఈ ఆడదాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి కన్నపాసి బాలపాసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణచరిత చాపెల్ చైతు భానురాజ్ రాజ్ మౌనిక అక్షయ అమృత అనుష అనుదీప్ కీర్తి శతాక్షి అంబు జశ్వంత్ రాధాపాసి బవ్వపాసి రోహిత్ రోష్ని రోహితవల్లి ఉమా పార్వతీబాయి ఛోటాపురాన్ ఉమాశంకర్ ఎండి షాకీర్ రాంఫల్ పాసి వెంకటేశ్వర్లు వీరందరూ కోరుతున్నారు ఇల్లరికం చిత్రం నుండి పాట వినిపించమని. వీరికోసం ఈ పాట

0: కొలుకు కొలుకుతో గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఉలలనా ఓ తెలియా ఓ మగువా అది నీకే తెలుసు.
1: కార్యక్రమం తర్వాత ఉత్తరాన్ని నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ రాస్తున్నారు. సప్తపది చిత్రం నుండి పాట వినిపించమని వీరి కోసం సప్తపది చిత్రం నుండి ఈ పాట.

బలేని ఉండు చిత్రం నుండి పాట వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, శనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం బలేరాముడు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమం తర్వాత ఉత్తరాన్ని బంగారుబాబు చిత్రం నుండి పాట వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తుంటిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొరస రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరందరూ కోరుతున్నారు బంగారుబాబు చిత్రం నుండి పాట వినిపించమని. వీరికోసం ఈ పాట

భక్తకన్నప్ప చిత్రం నుండి పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరూ కోరుతున్నారు భక్తకన్నప్ప చిత్రం నుండి పాట వినిపించమని.

రుద్రవరం నుండి రామారావు, రామసీత, వెంకటేశ్వరరావు, నీరజ కోరుతున్నారు ఓం నమో వెంకటేశాయ చిత్రం నుండి పాట వినిపించమని. వీరికోసం ఈ పాట.

ఆర్డర్హెచ్పై ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఎగిరే పౌరమ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం అందించిన వారు వేటూరి, గాత్రాన్ని అందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర నాగూర్బాబు, సునీత, ఉన్నికృష్ణన్ తదితరులు. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రవంతి ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఎగిరే పౌరమ చిత్రంలోని పాటలు.

వడభాగాలయలు జతులు ప్రియలు ప్రియము కాన జగతి మెరిగి సుగమ గతుల నడిగి బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృతర సవితులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపద యోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సుభవరులు.

లయ సంగమ సుఖజతిలో స్వర పదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సుభవరులు సని భమ నిభమ రే రి గరి సని పని సని భమ పని భమ రి గరి స నిధరి గరి నిధరి మభ సరి భవని సరి మభ భరి మ పని భమ పని సరి స నిధని భని సని భని పవరి గరి స నిసరి మ నిసరి మ పని మ పని రేమ పని సమ పని సమ పని సరి స

ఇంత వరకు ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ స్రవంతి మూవీస్ మేనప్ప నిర్మించిన ఎగిరి పౌరుని చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్వి కృష్ణారెడ్డి. సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల, గాత్రాన్ని అందించిన వారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, ఉన్నికృష్ణన్, నాగర్బాబు తదితరులు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు శ్రీరామ హనుమాన్లు.

మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట ఆత్మబలం నుంచి పాట. గిన్నె కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నదిలే బడబడాయి.

మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టిలడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి

హరి చౌహాన్ ఇల్లందో 2వ వార్డు పాత ఇల్లు పాట బస్సు నుంచి నాకు నచ్చిన పాట ఎర్ర సముద్రం ఈ చిత్రం నుండి.

నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో మంత్రం మీద వేసింది మాయ జల్లిందని. ఈ సాంగ్ చాలా ఇష్టం. ఇందులో నందమూరి హరికృష్ణ గారు గెటప్, వాళ్ళ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలో బెల్ పాయింట్, ఆ షర్ట్, ఆ ధోరణి మొత్తం, ఆ గెటప్ కూడా ఎన్టీ రామారావు గారిని చూసిన అనుభూతి కలుగుతుంది. ఆ సినిమా చూస్తుంటే నిజ జీవితంలో కుటుంబాలు కూడా ఇలా ఉంటే బాగుంటుందన్న ధోరణిలో ఉంటుంది.

0: నాకు నచ్చిన పాట, నా పేరు నూర్జహాన్, కొత్తగూడెం నుంచి, తెలుగులారి సినిమాల నుంచి.
1: నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు.

నిర్మల్ జిల్లా ఎడ్బెడ్ నుండి మేర సాయిలు. నాకు నచ్చిన పాట సంఘర్షణ సినిమాను కడితిరపోవే ఓ వయసు ఆ పాట.

నా పేరు సాదినేని రమాదేవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ గ్రామం. నాకు నచ్చిన పాట సుస్వాగతం సినిమా నుంచి, ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనుముందు చేసి.

0: నేను చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట ఆత్మబంధువు సినిమాలో చీరగట్టి సింగారించి అనే పాట కావాలి.
1: చీరగట్టి సింగారించి చింపి తలకు చిక్కుదీసి చక్కదనముతో.

కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధా పాసి. నాకు నచ్చిన పాట దొరబాబు సినిమా నుంచి, దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడు అంటాను నేను. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.

భద్రవాతి కొత్తగూడెం జిల్లా రుద్రాంపూర్ గ్రామం నాలేరే నుంచి శ్రీరాముల శ్రీనివాస్. నాకు నచ్చిన సినిమా నేటి సిద్ధార్థలో ఓ సి మనసా నీకు తెలుసా.

నా పేరు యాకుబ్ పాషా. నేను కొత్తగడ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట రోజా చిత్రం నుండి, ఓ మర మనిషి మాలోకిరా.

తలకు కొరిని పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు.

మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమై ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం 8:35 నాకు నచ్చిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమం ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినబోతున్న పాట రాజకుమారుడు చిత్రం నుండి మణిశర్మ సంగీత నిర్వహణలో సుఖ్వీందర్ సింగ్ చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
7: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
9: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమికుడు చిత్రం నుండి ఉన్నికృష్ణన్ పాడిన పాట.

ఇప్పుడు వినబోతున్న పాట దేవ సంగీతం అందించిన ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు విన్న ఆ పాట శక్తి చిత్రం నుండి జావిద్ అలీ సుచిత్ర పాడిన పాట. చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొండవీటి దొంగ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989697 6.
0: మరొక నెంబర్ 7989707158.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలను ఈ ప్రసారంలో 8 గంటలకు ప్రసారమయ్యే కిన్నెర లహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలేమన సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ముందుగా వినండి హిందీలో వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురి ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సభ్యులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్టానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ,
1: కాలేజీలో ఎయిమ్ యూనివర్సిటీ ఒక బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ స్టోన్ పైలాన్ ఆవిష్కరణ, దాంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్ స్టేజ్ ప్రోగ్రామ్, వీటి కోసమని వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు సంబంధిత అధికారులతో పాఠశాల శివ అంబేడ్కర్ గారి యాజమాన్యం ఒకసారి పనులను పర్యవేక్షించి జరిగింది.
0: ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. యుఆర్ ఎ ట్రూ హీరో, నిన్ను చూసి దేశం, ప్రపంచం గర్విస్తుంది అని అన్నారు. దుబాయ్ టెలవీవ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కెప్టెన్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, కర్తవ్య నిష్ట అసమానమని గవర్నర్ పేర్కొన్నారు. ఆయన సాహసం వల్ల మరింత పెద్ద విషాదం తప్పిందని తెలిపారు. కెప్టెన్ మచ్చర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని, ప్రయాణికుల భద్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తుంచుకుంటారని, అభినందిస్తారని అన్నారు. స్మిత్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. చేయూత పింఛన్ ద్వారా 15.60 లక్షల మంది వృద్దులకు నెలకు 2016 రూపాయలు అందుతోందని తెలిపారు. 33 జిల్లాల్లో దశల వారీగా వృద్దాశ్రమాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో వృద్దుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో 205 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్లో డివిజన్ ఈఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. రాముడు వేరు, శివుడు వేరన్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. 2023లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాలు న్యూఢిల్లీ భారత్ మంటపంలో మంథన్ పేరుతో ప్రారంభమయ్యాయి. 2 రోజుల ఈ ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పదవి కోసం కాకుండా ప్రజాసేవే లక్ష్యంగా ఉన్న యువతను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకురావాలన్నారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సహకారంతో రూపొందించిన 100 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ దట్ షేప్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ మరొక కీలకమైన మైలురాయిని సాధించింది. పీఎం కుసుమ్ ఏ పథకం కింద 18 సర్కిళ్లలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విజయమని విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సౌర విద్యుత్కు ప్రాధాన్యతనిస్తూ పునరుత్పాదక విద్యుత్ దిశగా టీజీ ఎన్పీడీసీఎల్ చేపడుతున్న చర్యలకు ఈ మైలురాయి నిదర్శనమని సీఎండి పేర్కొన్నారు. రైతుల భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే పీఎం కుసుమ్ ఏ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన సహాయక పరికరాలు వాహనాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పంపిణీ చేశారు. సుమారు 8 లక్షల రూపాయల విలువైన ట్రైసైకిళ్లు, ట్రై గూడ్స్ ఆటోలు, అంధులకు ల్యాప్టాప్లను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే,
2: ఒక ట్రైసైకిల్ ధర దాదాపు 70,000 రూపాయలతోటి మన ప్రభుత్వం 6 ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒకటి బ్యాటరీ ఆటో కూడా ఒకటి ఇవ్వడం జరుగుతా ఉంది. దాదాపు 2,50,000 రూపాయలతోటి ఈ బ్యాటరీ ఆటోలో మనం టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుని అందులో ఉన్నటువంటి ముడి సరుకులు అన్నిటినీ పెట్టుకుని గ్రామ గ్రామాన తిరుక్కుంటూ ఎవరైతే ఫోన్ల ద్వారా టిఫిన్ కావాలని చెప్తే అక్కడికక్కడే తయారు చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక నూతన బ్యాటరీ ఆటోను కూడా ఇవ్వడం జరిగింది.
0: వయోవృద్దుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖాధికారి లక్ష్మీరాజం అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన,
3: వయోవృద్ధులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడానికి వారు అవగాహన కలిగి ఉండాలి. చట్టబద్దమైన వారసులు, వారి యొక్క తల్లిదండ్రులు వయోవృద్ధుల పట్ల, వారి యొక్క సంక్షేమం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.
0: అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవ కార్యక్రమాలు పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి గౌరవప్రదమైన జీవనం అందించేందుకు సమిష్టి కృషి అవసరమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి వృద్దాప్యంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని మంచిర్యాల అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి డి రామ్మోహన్ రెడ్డి అన్నారు. లక్సటిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వృద్ధాప్య వయసులో తమ తల్లిదండ్రుల ఆలన పాలన సంరక్షణకు ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యత వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్

0: ఆదర్శ సురభి అన్నారు. మనకు జీవితాన్ని, విలువలను నేర్పిన పెద్దల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని నిజామాబాద్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ నీలిమ అన్నారు. వృద్దులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు జరిగిన అంతర్జాతీయ వృద్దుల దినోత్సవ వేడుకల్లో అన్నారు. జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 5-6 తేదీల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ లో రాగల 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 34-23 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ లోని జనకాపురి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తొలి ముద్ద కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి స్వరూపరాణి అధ్యక్షతన పోషణ మాసంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమాపేశం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కరీంనగర్ లో మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పలువురు ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్టంలో వచ్చే 4 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: సహభాగితాయః సంవర్ధనాయ శ్వః దేశవ్యాపీ విశేష గ్రామ సభాః సమాహూయంతే. రక్షామంత్రిణా రాజనాథసింహేన రక్షా ప్రబంధాయ ఏకీకృత విత్తీయ వ్యవస్థాయాః ఆవశ్యకత ప్రోదీరితా. నాగరిక విమానయన్ మంత్రిణా వైమానికస్య కెప్టెన్ స్మిత్ మచ్చారస్య శౌర్యస్య భూరిశః ప్రశంసా విహితా. అపి చ క్రీడా వార్తాసు. ఏషియాయి క్రీడాసు భారత పురుష హాకీ దళేన పాకిస్తానం పరాభూయ అంతిమ స్పర్ధాయాం ప్రవేశః సమధిగతః. अथ वार्ताः विशदीकृत्य. अद्य नवदिल्ल्याः भारतमण्डपे संघ लोक सेवा आयोगस्य शताब्दी समारोहं सम्बोध्य प्रधानमंत्री नरेन्द्र मोदी व्यजिज्ञापत् यत् राष्ट्रं परिष्कारार्थं द्रुतगत्या त्वरितं अग्रे सरति. अतः परीक्षा संचालिकाः संस्थाः अपि राष्ट्रानुकूल परिष्कृत कार्याणि कुर्युः. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ లోక సేవాసు తాదృశః ఏవ యువానః సమాగచ్చేయుః యేషాం లక్ష్యం నతు కేవలం పద ప్రాప్తిః ప్రత్యుత నిష్కామ భావేన లోక సేవా వర్తతే. అసౌ వ్యాహరత్ యత్ ఏకవింశతి శతకస్య భారతం నవీన కార్య సంస్కృత్యా సహ అగ్రే యాతి. శ్రీమోదినా ప్రతిపాదితం యత్ పరీక్షా నతు కాచిత్ సామాన్యం అనుష్ఠానం అపితు యూనాం భావి జీవన ప్రవాహేన సహ సంబద్ధా అస్తి. పరీక్షాసు కతిపయానాం మాసానామపి విలంబః యూనాం కృతి అతీవ కష్టకరో భవతి. అతః పరీక్షా వ్యవస్థా సమయ నిశ్చయత సిద్ధాంతం దృఢతయా అనుసరేత్.
3: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100

ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం మార్కెట్ ధనలు, ఇక 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. అనంతరం 7:45 వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ గురించి టీసీఆర్ అండ్ టిఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 8:00 కిన్నెర లహరి, 9:00 న్యూస్8 9, 9:15 స్పాట్ లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 సుమధుర సుస్వరాల మాలిక, మధురానుభూతుల ఢోలిక, మధురిమ ఆపాత మధుర గీతాలు, ఇవి ఈనాటి మా ప్రసారంలోని వివరాలు.

ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 7:25 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ గాంధీ సమాధి రాజ్ఘాట్ నుండి ప్రత్యక్ష ప్రసారం ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 మాతృవందనం, 6:30 సుభాషితం వింటారు సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా, 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో గొర్రె పిల్లలు మేకపిల్లల సంరక్షణ గురించి వివరాలు తెలుసుకుంటారు. ఇక 7:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. 7:15 రచనా కుసుమాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో స్వీయ కవితలు వింటారు సమర్పణ ఎండి ముస్తఫా. అనంతరం 7:25 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ గాంధీ సమాధి రాజ్ఘాట్ నుండి ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 8:30 ఉద్యోగవాణి, 8:35 కిన్నెరలహరి, 9:30 ఏకచిత్ర గానం. ఇక 10:00 అహింసావాది మహాత్మాగాంధీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నిరాడంబరుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రసంగం వింటారు. ఇంకా మోనోపాస్ లక్షణాలు నివారణ మార్గాలు. ఇక 3:30 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ భక్తి సంగీత కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో బయోచార్ విధానం గురించి వివరాలు తెలుసుకుంటారు. ఉపవాసాల వలన లాభాలు నష్టాలు ప్రసంగం, ఇంకా జానపద గేయాలు. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు. ఇవి రేపటి మా ప్రసారంలోని ప్రసార వివరాలు విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు జానపద సంగీతం వింటారు.

చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 6:50 కానుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: వ్యవసాయ సూచనలు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వివిధ పంటలలో రైతన్నలు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పత్తి పంటను చూసినట్లయితే మన రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం పత్తి పంటను మనం చూసుకున్నట్లయితే పూత మరియు కాయ దశలో గమనించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి బెట్ట పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే నేల లోపల తేమ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మొక్క నేల నుంచి నీటిని గాని పోషకాలను గాని గ్రహించలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా తద్వారా ఏమవుతుందంటే పూతకాయ దశలో ఉన్నటువంటి పూత మరియు పిందెలు రాలిపోవడం అనేది మనం గమనించవచ్చు. అధిక వర్షాల వలన పారావిల్ట్ రావడం గాని బెట్ట పరిస్థితుల వలన వడిలిపోయినట్లుగా తయారవడం గాని జరుగుతుంటుంది, పోషకాలు అందకపోవడం. సో దీన్ని నివారించడం కోసం రైతన్నలు ఏం చేయాలంటే యూరియాను గాని లేదంటే పొటాషియం నైట్రేట్ 13:48 గాని, యూరియా అయినట్లయితే 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున, అదే పొటాషియం నైట్రేట్ అయితే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ద్రావణాన్ని తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము బెట్ట పరిస్థితుల నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే గాలి లోపల వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలు అంది పూత పింద రాలడాన్ని తగ్గించేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకవేళ రైతన్నలకు నీటి తడులను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు అంటే బోర్లు ఉన్నటువంటి వారు ఒక తడినిచ్చినట్లయితే తద్వారా పూత పిందె రాలడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మొక్కకు

కావాల్సినటువంటి పోషకాలను అందించడం కోసం పైపాటుగా ఎకరాకు 25 కేజీల యూరియాను 10 కేజీల పొటాషియంను రెండింటినీ కలిపి మొక్కకు కొద్ది దూరంలో ఇచ్చినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించి తద్వారా కాయ బలంగా తయారవడానికి, పూత కూడా రాలకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.

గాని డైఫెన్థురాన్ లీటర్ నీటికి 1.25 గ్రాములు లేదా సల్ఫాక్సిఫ్లోర్ దాంతో పాటుగా నీమాయిల్ 1500 ppm ను లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకుని పిచికారి చేసినట్లయితే మనము పచ్చదోమ లేదా తామర పులుగుల నివారణను అరికట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతమున్నటువంటి వాతావరణ పరిస్థితులు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలను కూడా రైతన్నలు తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని నివారణకు రైతన్నలు ఏం చేయాలి? ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి వాటిని గమనించినట్లయితే ఎప్పుడైతే 2 నుంచి 3 రోజుల లోపల మీరు 7 నుంచి 8 పురుగులను గమనించినట్లయితే దాంట్లో అడల్ట్స్ను గమనించినప్పుడు అంటే మన పొలం లోపల గులాబీ రంగు ఉధృతి అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. తద్వారా అప్పుడు ఏం చేయాలి? పైపాటుగా ప్రొఫినోఫాస్ ప్లస్ నీమాయిల్. ప్రొఫినోఫాస్ ఎంత తీసుకోవాలి? లీటర్ నీటికి 2 ml. అదే నీమాయిల్ 1500 ppm ఉన్నటువంటి దానిని లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకుని మనం ఉధృతిని ఆధారంగా చేసుకుని 1 నుంచి 2 సార్లు వారం 15 రోజుల వ్యవధి లోపల 1 నుంచి 2 సార్లు పిచికారి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా ఉదయం 10 గంటల లోపు గాని లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత గాని పిచికారి చేసినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా పత్తి పంట లోపల ఎరువుల యాజమాన్యాన్ని సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. నెక్స్ట్ పంటకు వచ్చినట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి పంట చూసుకున్నట్లయితే వరి పంట. వరి పంట మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 130 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిలక దశ నుంచి పొట్టబోసుకునేటటువంటి దశల్లో వరి పంటననేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో దీనిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాతావరణంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితులకు కాండం కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దానికి ఏం చేయాలంటే ప్రోపికోనజోల్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 1 ml చొప్పున తీసుకుని పిచికారి చేసినట్లయితే మనము కాండం కుళ్ళు తెగులును నివారించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా కాండం తొలుచు పురుగు స్టెమ్ బోరర్ మనం చూస్తాం కదా, పిలక దశలో కంకి వచ్చినప్పుడు తెల్ల కంకులు ఏవైతే వస్తుంటాయో అది ఎందుకు వస్తుంటాయి? కాండం తొలుచు పురుగు వలన రావడం అనేది. అంటే గంట వేసేటటువంటి దశలోపట మనము కాండం తొలుచు పురుగును మొదటి దశలో నివారించినట్లయితే ఈ తెల్ల కంకులు రావడానికి ఆవశ్యకత అనేది ఉంటుంది కాబట్టి సో అవి గమనించినప్పుడు తగినటువంటి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వరి పంట లోపల ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితులకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలుగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పంట మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న అనేది పూత దశలో ఉంది. సో బెట్ట పరిస్థితులు అనేవి ఎప్పుడైతే మనం గమనించినట్లయితే నేల లోపల తేమ లేకపోవడము మొక్క తనకు కావలసినటువంటి నీటిని గాని పోషకాలను గాని గ్రహించలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. సో అలాంటి బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి? మొక్కలను కాపాడుకోవడం కోసము నీటి లభ్యత ఉన్నవాళ్ళు 1 నుంచి 2 తడులను ఇవ్వడం గాని లేదంటే పైపాటుగా ఎరువులను పిచికారి చేయాలి. ఎంతవరకు ఏమేం పిచికారి చేయొచ్చు? 2% యూరియా లేదంటే 1% పొటాషియం నైట్రేట్. అంటే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కరిగించేసి లేదంటే పొటాషియం నైట్రేట్ 1345 ను 1% అంటే లీటర్ నీటికి 10 గ్రాములు తీసుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ బెట్ట పరిస్థితుల నుంచి మొక్క చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి పోషకాలు మనం పైపాటుగా పిచికారి చేయడం వల్ల ఏమవుతుంది? మొక్కకు నీరు మరియు పోషకాలనేవి రెండూ లభ్యమవుతాయి. మొక్క భూమిలో నుంచి నీటితో పాటుగా పోషకాలను గ్రహిస్తూ ఉండడం వల్ల పైకి చేరుకునేటందుకు సమయం పడుతుంది. కానీ ఈ విధంగా పైపాటుగా పిచికారి చేయడం వల్ల ఏమవుతుంది? మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు ఆకులకు కాండానికి డైరెక్ట్ గా అందడం ద్వారా దానికి కావలసినటువంటి పోషకాల ద్వారా మనం మొక్క చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత ఉన్నవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ బెట్ట పరిస్థితుల్లో 1 లేదా 2
తడులను ఇచ్చినట్లయితే కూడా పంటను కాపాడుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి తడులు ఉన్నటువంటి వారు నీటిని ఇచ్చి లేదా వర్షాభావంగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు నీళ్ల లోపల తేమ ఉన్నట్లయితే మనము పైపాటుగా ఎకరాకు 50 కేజీల యూరియా మరియు దానితో పాటుగా 20 కేజీల పొటాషియం

0: ను అందించినట్లయితే మొక్కకు ఈ పూత దశలో కావలసినటువంటి పోషకాలు అంది మొక్క కండెలు మంచిగా రావడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఫస్ట్ చెప్పినట్లు మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ఎక్కడైతే కత్తెర పురుగునైతే గమనించారో కత్తెర పురుగు ఉధృతి ఉన్నటువంటి వాళ్ళు, సో దాని యొక్క నివారణ కోసం సున్నము ప్లస్ ఇసుక 1:9 పాలలు, ఒక పాలు సున్నం తీసుకున్నట్లయితే 9 పాలు ఇసుక తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కజొన్న యొక్క సుడిలో వేసి ట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా మొక్కజొన్న పంటను మంచిగా పండించుకుని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. సో తర్వాత చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు పంటను మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 3 నుంచి 6 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ సోయా పంట కాత దశలో ఉంది. సోయా పంటకు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే బెట్ట పరిస్థితులుంటే నీటి లభ్యత ఉన్న వాళ్ళు ఒక తడులను ఇచ్చినట్లయితే కాయను మంచిగా సైజు వచ్చి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ సోయా చిక్కుల్లో చూసుకున్నట్లయితే పాడ్ బ్లైట్ అనేటటువంటి రోగం రావడానికి, ఏంటంటే మురుగు నీరు నిలిచి ఉండడం ద్వారా కాయలకు పాడైపోవడం అనేది జరుగుతుంటుంది, దాన్నే పాడ్ బ్లైట్ అని అంటారు. సో దీనికి నివారణ కోసం మనం ఏం చేయాలంటే టాబికోనజోల్ ప్లస్ సల్ఫర్ ను లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున తీసుకుని మనం పిచికారీ చేసినట్లయితే ఈ పాడ్ బ్లైట్ రోగాన్ని నివారించుకోవడానికి ఆస్కారం అనేది కలదు. తద్వారా కాయలు మంచిగా సైజు వచ్చేసి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది కలదు.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

మీరు విన్న పాట దత్తపుత్రుడు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. సాహిత్యం కొసరాజు, సంగీతం టి చలపతిరావు. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్ గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఐసే యువాఓ కో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్ష సిర్ఫ్ యహ నా పఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యో చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజా సేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్, ప్రోయాక్టివ్, గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని

0: రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్ లో ఉత్తమ పద్దతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
1: డిఫెన్స్ సెక్టర్ మే బి హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష బల్ దే రహే హమ్ చాతే కి హమారే డిఫెన్స్ ఇక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హీ ఔర్ దేశ్ కే లోగో కే హాథో సే హీ బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూ కి బహుత్ హీ మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో ప్రమోట్ కర్తే హై, తో హమారే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కో భీ ఉసీ తరఫ్ ఫ్లెక్సిబుల్ ఔర్ ఎఫిషియెంట్ హోనా చాహియే. యే తభీ సంభవ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారతం కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన హరిత ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛతా అభియాన్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026 నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళిక విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు.

0: మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు, యాజమాన్యం ఈ అంశం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు మరియు శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం వినే ముందు

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే,
6: చిక్కుకున్నాడు.
7: యూపీఐ పిన్ ఎంటరింగ్, కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: శ్రోతలకి నమస్కారం. ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమానికి స్వాగతం. కుసుమ పంట సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి శ్రోతలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్యమెన్ను గారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
10: నమస్తే అండి.
9: మేడం, కుసుమ పంట సాగులో మన దేశంలో ఇంకా మన రాష్ట్రంలో ఈ సాగు యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు?
10: కుసుమ సాగులో మన భారతదేశం ప్రపంచంలోనే మొదటి 3 స్థానం

0: స్థానాల్లో ఉంటుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే సుమారు 53,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంతో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే మన దేశం నుంచి సుమారుగా 0.4 లక్షల టన్నుల కుసుమ ఉత్పత్తి అవుతూ మన దేశం 3వ స్థానంలో ఉంది. దీనిలో మన దేశంలో గనక చూసుకున్నట్లయితే కుసుమ సగటు ఉత్పాదకత హెక్టార్కు 756 కిలోలు మనకు వస్తుంది. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కుసుమ అత్యధికంగా సాగు చేయబడుతుంది.
1: తెలుసు, ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. హలో
2: డాక్టర్ మాంటి మేడం, నమస్తే.
0: నమస్తే అండి.
2: బాబురావు బంజారా హిల్స్.
0: చెప్పండి.
2: మా చిన్న డీవియేషన్, మీరు వికారాబాద్ అని విన్నాను ప్రోగ్రామ్ లో, అందుకని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెడ్ గ్రామ్ దాల్. కొద్దిగా అది మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్పగలిగితే సంతోషిస్తా.
1: దాని గురించి తర్వాత విన్నామండి, తర్వాత కార్యక్రమంలో. ఇవాళైతే కుసుమ సాగు గురించి మీకున్న సందేహాలు ఏమిటో అడగండి.
2: సరే మేడం, అది తమకు లెటర్ రాస్తా నేను. ఓకే,
1: తప్పకుండా అండి. మేడం, ఈ కుసుమ సాగు గురించి ఉపయోగాలు ఏమిటో చెప్తారా?
0: మనం కుసుమ చూసుకున్నట్లయితే కుసుమ గుంజల్లో మనము అత్యధికంగా ముఖ్యంగా నూనె కోసం మనం కుసుమను సాగు చేస్తున్నాము. చాలా మన పూర్వీకుల కాలం నుండి కూడా కుసుమ పంట సాగు చేయబడుతుంది. మన పూర్వకాలంలో కుసుమ గానుగ నూనె వాడుతుండేవాళ్ళు. అండ్ మనం కుసుమను చూసుకున్నట్లయితే ఇది బహుళ ఉపయోగాల పంట అని మనం చెప్పచ్చు. దీనిలో ప్రతి భాగం ఉపయోగకరమైనదే. ఎలా అంటే, మనం కుసుమ గింజల్లో 25 నుంచి 30% వరకు నూనె ఉంటుంది. మనకు మార్కెట్ లో అందుబాటులో ఉండే నూనెల్లో కుసుమ నూనెను ఆరోగ్యపరంగా శ్రేష్టమైనదిగా భావిస్తారు. దీనిలో 75 నుంచి 80% వరకు లినోలిక్ ఆమ్లం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని క్రొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది మరియు గుండె జబ్బులు మరియు శ్వాస సంబంధిత సమస్యల నియంత్రణకు ఈ కుసుమ నూనె బాగా ఉపయోగపడుతుంది.
1: అంటే ఇది వంటలో కూడా వాడొచ్చు అంటారు?
0: వంటలో మనకు బాగా వాడుకోవచ్చు. మనకు వంటల్లో నూనె వాడితే, ఇప్పుడు మార్కెట్ లో దొరికే మిశ్రమ నూనెలు ఉన్నాయి కదా, ఆ వాటి వల్ల చాలా రోగాల బారిన పడుతున్నాము. అదే మనం ఈ కుసుమ నూనెలు వాడటం వల్ల హృదయం, గుండె జబ్బులకి మనకు తగ్గించడానికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కుసుమ పూరేకులతో చేసే హెర్బల్ టీ లో కూడా శరీర పోషణకు అవసరమయ్యే మోతాదులో అమైనో ఆమ్లాలు కానీ, B1, B2, B12 ఇటువంటి ధాతువులు కానీ, సి మరియు ఈ విటమిన్లు కూడా విరివిగా ఉన్నట్లు మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మనం చాలా చికిత్సా పరిశోధనల్లో కుసుమ పూరేకుల్లో ఆడవాళ్ళలో ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడం కూడా జరుగుతుందని మనకి చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ కుసుమ పూరేకులకి ఏముంటుందంటే, గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనులు వ్యాపింపు చేసే గుణం ఉంటుంది. దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగి కణజాలాలకు అవసరమయ్యే మోతాదులో ఆక్సిజన్ అందుతుంది. అంతిమంగా మనకి రక్తపోటు అదుపులో కూడా ఉంటుంది. అలాగే మనం కుసుమ నుంచి నూనె తీసిన తర్వాత కుసుమ గింజల చెక్కను పశువులకు మేతగా లేదా ఎరువుగా కూడా మనం వాడుకోవచ్చు. నూనె వడగట్టిన తర్వాత వచ్చే అవశేషాలతో మన చర్మానికి తేమనిచ్చే గుణాలు, ఇంకా ఎన్నో విటమిన్లు ఉండడం వలన దానిని మాయిశ్చరైజర్ గా కూడా మార్కెట్ లోకి అందుబాటులో తెచ్చే ప్రయత్నాల్లో మన తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం చేస్తుందండి. అలాగే మన కుసుమ పువ్వుల్ని చూసుకున్నట్లయితే ప్రాచీన కాలం నుంచి కూడా ఆహార పదార్థాల్లో రంగుగా దాన్ని వాడుతూ ఉండేవాళ్ళు. కుసుమ ఆకుల్ని చాలా ప్రాంతాల్లో ఆకుకూరగా వాడుకుంటారు. కుసుమ లేత ఆకుల్ని మనం ఆకుకూరగా వాడుతుండొచ్చు. ముదురు కాండాన్నేమో పశుగ్రాసంగా కూడా పనికొస్తుంది. ఇవే కాకుండా విడిపూల బొకేల్లో ఎండిన పూలు మొక్కలతో పాటు డ్రై ఫ్లవర్ అలంకరణలో కూడా మనకి కుసుమ ఎంతో ఉపయోగపడుతుంది.
1: కాండం నుంచి మొత్తం చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో,
3: నమస్కారం అండి.
1: నమస్కారం అండి. మేడం లైన్ లో ఉన్నారు, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్యామ్ సుందర్ అండి, సాగర్ కాంప్లెక్స్ నుంచి మాట్లాడుతున్నాను, రంగారెడ్డి జిల్లా.
1: అడగండి మేడం, మీ సందేహం అడగండి.
0: నమస్తే అండి.
3: నమస్కారం మేడం.
0: నమస్తే
3: మేడం. ఈ కుసుమ పంట నారు దొరుకుతుందా, లేకపోతే విత్తనాలు నాటాలా, లేకపోతే దీనికి ఎకరాకు ఎంత వస్తుంది ఈ కుసుమ పంట అని తెలుసుకోవాలి మేడం?
0: మనము కుసుమ పంటని విత్తనాల ద్వారా విత్తుకుంటామండి. మనకి ఒక ఎకరానికి 4 కిలోల విత్తనం మనకి

0: సరిపోతుంది. మనం సరైన యాజమాన్య పద్ధతులు, దానికి నీరు మనం దానికి ఏర్పాటు చేసినట్లయితే మీకు 6 నుంచి 8 క్వింటాల వరకు ఎకరాకి దిగుబడిని ఇస్తుంది.
1: ఒక క్వింటాల్ ధర ఏముంటది మేడం?
0: ఇప్పుడు మనకి 2027-28 గాను మన కేంద్ర ప్రభుత్వం మనకి కనీస మద్దతు ధరని 7215 గా ప్రకటించింది.
1: ఈ నీటి శాతం ఎక్కువగా ఉన్నా తక్కువ అయినా పర్లేదా మెట్ట, ఎంత నీటి శాతం అవసరం మేడం?
0: అంటే మీకు, మీరు నల్లరేగడి నేలలు అయితే మనము దీన్ని వర్షం ఆధారంగా మనము సాగు చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం నీరు తక్కువ ఉండే ఎర్రచలక నేలల్లో అనుకోండి, మీరు అట్లీస్ట్ ఒకటి లేక 2 తడులు ఇచ్చేటట్టు ఉంటే మనకి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది.
1: నీటి శాతం ఎన్ని తడులు అంటే నెలకు 2 తడులా లేకపోతే వారానికి 2 తడులా?
0: అట్లా కాదండి, కాండం సాగే దశలో ఒకసారి, లేకపోతే పూత దశలో ఒకసారి, అలాగా మనకి ఇంపార్టెంట్ దశల్లో మనం తడి కట్టుకునేటట్లు మనకి తడి ఉంటే సరిపోతుంది. ఓకే, మంచిది, థ్యాంక్స్ అండి.
2: ధన్యవాదాలండి. మేడం, ఇందాక ఆయన అడిగినట్లే కుసుమ శాఖ అసలు అన్వయం నేల ఏమన్నా ఉందంటారా? దీనికి వాతావరణ పద్ధతులు ఏంటి? అంటే పలానా వాతావరణంలోనే చల్లగా ఉంటామా, వేడిగా ఉంటామా, ఎలాంటి వాతావరణంలో దీన్ని సాగు చేయొచ్చు అంటారు?
0: మన ఈ కుసుమ పంటకి నీరు నిలవకుండా కొంచెం బరువైన తేమ నిలుపుకునే నల్లరేగడి నేలలు, మరియు ఒకవేళ నీటి వసతి ఉన్నట్టయితే ఎర్రచలక నేలలు కూడా మన కుసుమ సాగుకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కొద్దిపాటి క్షారత్వం కలిగిన నేలల్లో కూడా మనం ఈ కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు. కొంచెం శీతాకాలంలో కొంచెం చలిగా ఉండే ప్రదేశాల్లో మనకి కుసుమ బాగా సాగు చేయబడుతుంది.
2: ఓకే, కుసుమ పంట వేసడానికి అసలు నేలని ఎలా తయారు చేసుకోవాలంటారు? దీనికి విత్తనం నాటుకోవడానికి ఏదైనా సమయం ఉంటుందా? విత్తనం విత్తేటప్పుడు అసలు విత్తనానికి మధ్య ఎంత దూరం ఉండాలంటారు?
0: మనం యాసంగిలో నల్లరేగడి నేలల్లో ఏక పంటగా పండించేటప్పుడు ఈ కుసుమను గనక ఖరీఫ్ లో 1-3 నుండి 4 సార్లు దుక్కి వేయడం వల్ల తేమను కాపాడటమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ కుసుమ పంటను మనము సెప్టెంబర్ 2వ పక్షం, అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మనం ఈ కుసుమ పంటను విత్తుకోవచ్చు. మరి ఆలస్యమైనప్పుడు మనం నవంబర్ వరకు కూడా ఈ కుసుమ పంటను విత్తుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే విత్తన దూరం వస్తే గనక మనం ఇందాక చెప్పుకున్నట్టు 1 ఎకరానికి 4 కిలోల విత్తనం మనకి సరిపోతుంది విత్తుకోవడానికి. ఒక సాలుకి సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు, ఒక సాలులో మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఎత్తుమడులు కాలువలు పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎకరాకి 8 క్వింటాల వరకు దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు మార్కెట్ లో విత్తనం మరియు ఎరువులు ఒకేసారి వేసే యంత్రం కూడా వచ్చింది కాబట్టి దాని ద్వారా విత్తుకోవడం వలన కేవలం 2 కూలీల సహాయంతో పంటను సులభంగా విత్తుకోవచ్చు.
2: అయితే కుసుములు విత్తనంలో రకాలు ఏమన్నా ఉన్నాయంటారా?
0: మనం కుసుమలో మనకి ఇప్పుడు చాలా రకాలు లభ్యమవుతున్నాయి. మనకు కుసుమలో చూసుకున్నట్లయితే ISF 764, ఇది 120 నుంచి 120 రోజుల పంటకాలం కలిగి ఉండి 8 క్వింటాల వరకు మనకు ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇది ఎండు తెగుల్ని మరి పేను బంకను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దీనిలో మనం చూసుకున్నట్లయితే 30 నుండి 32% వరకు నూనె శాతం కలిగి ఉంటుంది. అలాగే ఇంకొక రకం ISF 300 అంటారు, అది 130 నుంచి 135 రోజుల పంటకాలం కలిగి 7 క్వింటాల వరకు మనకు ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇది కూడా మనకి ఎండు తెగుల్ని తట్టుకునే రకం అండి. 38 వరకు కూడా దీనిలో నూనె శాతం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనకి రిలీజ్ అయినవి కొన్ని రకాలు ఉన్నవి, అవి RVSAF 18-1 అంటారు. ఇది 125 నుంచి 130 రోజుల పంటకాలం కలిగింది, 8 నుంచి 9 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడినిస్తే ఇది ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దీనిలో మనం నూనె శాతం చూసుకున్నట్లయితే 38 నుంచి 40 వరకు కూడా నూనె శాతం కలిగి ఉండే అవకాశం కూడా ఉంది. మనం NARI-6 అని ఒక రకం ఉంటుంది, అది 130 నుంచి 135 రోజుల వరకు పంటకాలం కలిగి ఉంటుంది, 5 నుండి 6 క్వింటాల వరకు దిగుబడిస్తుంది. ఇది ముళ్ళు లేని రకం. ఇది ముళ్ళు లేని రకం వల్ల ఏమవుతుందంటే మనం పంట కోత మరియు నూర్పిడి సులభతరం అవుతుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లు కుసుమ పూతను కూడా మనం వాడుకోవడానికి, దీని నుంచి పిక్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది.
2: ఈ మొక్క నుంచి ముళ్ళు ఉండవు కాబట్టి ఇది పిక్ చేసుకోవడం తేలిక అంటారు.
0: తేలిక.
2: ఓకే, అయితే మేడం దీనిలో

0: సహజంగా మొక్క పెరగడానికి ఎరువు అనేది చాలా అవసరం కదా, ఈ కుసుమ సాగుకి ఎటువంటి ఎరువులు వాడాలి?
1: మనం కుసుమ సాగుకి చూసుకున్నట్లయితే, సేంద్రియ ఎరువులు చూసుకున్నట్లయితే, ఒకసారి సాగుకి ఒక 2-3 వారాల ముందు బాగా కుళ్ళిన పశువుల ఎరువును ఎకరానికి 2 టన్నుల చొప్పున భూమిలో వేసుకోవాలి. అలాగే జీవన ఎరువులు, అజోస్పైరిల్లం గాని, అజోటోబాక్టర్ గాని, లేకపోతే పిఎస్డి కాని, కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పునతో విత్తన శుద్ధి చేసినట్లయితే మనకు అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. మనం ఇప్పుడు మామూలు కుసుమ సాగు చేసేటప్పుడు దీనికి ఎకరానికి 20 కిలోల నత్రజని, అలాగే 10 కిలోల భాస్వరాన్ని అందించే ఎరువులు వాడాల్సి ఉంటుంది. మనం యూరియా లెక్కంగా చూసుకుంటే ఒక 44 కిలోల యూరియా, అలాగే ఒక 63 కిలోల ఎస్ఎస్పి వాడతాం. దీనిలో ఈ ఎస్ఎస్పిలో మనకి గంధక మూలం ఉంటుంది, అందుకని గంధకాన్ని మనం ఎస్ఎస్పి రూపంలో వేసుకున్నట్లయితే అధిక గింజ దిగుబడి, మళ్లీ నూనె శాతాన్ని కూడా పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది.
0: శ్రోతలకి ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమ ఫోన్ నెంబర్ మరోమారు గుర్తు చేస్తున్నా, 040 జత చేసి 2324085 2 2324085 కి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. అయితే మేడం, మీరు ఎరువుల గురించి మాట్లాడుకున్నాం, మొక్క పెరగాలి అంటే నీరు చాలా అవసరం, దీనికి నీరు ఎంత మోతాదులో ఇవ్వాలి, దీని యాజమాన్యం గురించి కొన్ని వివరాలు.
1: మనం ఇందాక శ్రోతలతో మాట్లాడుకున్నట్టు మనం నల్లరేగడి నేలలు, కొంచెం బరువైన నీళ్ళల్లో అయితే మనం నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కుసుమకి. అందుకనే మనం దీన్ని ఆరితడి పంటగానే ఎక్కువగా పండిస్తాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా, మనం ఇప్పుడు ఎల్నినో మనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సంవత్సరం, సో నీటి ఎద్దడి చాలా ఉంది కాబట్టి ఈ రబీ సీజన్ లో, ఇప్పుడు వస్తున్న యాసంగి సీజన్ లో ప్రత్యామ్నాయ పంటల వైపు మనల్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో కుసుమ కూడా ఒకటి, ఎందుకంటే తక్కువ నీటి వసతితో మనం వేసుకోవడానికి అనుకూలమైన పంట మనకి కుసుమ పంట.
0: ఎక్కువ దిగుబడి కూడా
1: ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు బరువైన నీళ్ళలో అయితే అసలు తడి ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీకు. అదే తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మాత్రం, నీళ్ళలో తేమ లేనప్పుడు కాండం సాగే దశలో, అంటే ఒక 30 నుండి 35 రోజులు విత్తిన తర్వాత 30 నుండి 35 రోజులు, లేకపోతే పూత దశలో అంటే విత్తిన తర్వాత ఒక 65 నుండి 70 రోజుల్లో ఒక తడి కట్టినట్లయితే మనకి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.
0: పంట పెరుగుతున్నప్పుడు సహజంగా పురుగులు రావడం జరుగుతుంది, మరి ఈ పురుగుల్ని ఎలా నివారించాలంటారు?
1: మనకి ఈ కుసుమ పంటను ఆశించే కీటకాల్లో ముఖ్యమైనవిగా పేనుబంక, అలాగే పెరిజియా ఆకు తినే పురుగు, శనగపచ్చ పురుగు, లేదా గుజియా వీవిల్, వీటిని మనం కొంచెం ముఖ్యమైన కీటకాలుగా చెప్పుకోవచ్చు. ఈ పేనుబంక కుసుమను ఎక్కువగా ఆశిస్తుంది, అంటే కుసుమను ఆశించే పురుగుల్లో పేనుబంక తాకిడి చాలా ప్రమాదకరమైనది, అది చాలా వస్తుంది మనకి. ఆలస్యంగా విత్తిన పంటపై దీని ఉత్తృతి ఎక్కువగా ఉంటుంది. అయితే దీని నివారణకి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మనం నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే పెరిజియా ఆకు తినే పురుగు, ఈ పురుగు మొక్క తొలి దశలో ఆశించి ఆకులను తినేస్తుంది. పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు మొత్తం ఆకులను తినేయడం వలన పూర్తి పంట నష్టం మనకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. దీని నివారణకి ఇండోకాక్సాడ్ 15 EC 0.3 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగ పురుగు ఆశించినట్లయితే, ఇప్పుడు మనం ఇందాక మనము అప్పుడప్పుడు మనం ఈ కుసుమ పంటను కంది లేకపోతే శనగ అటు పక్కన వేసుకున్నట్లయితే, అలా కంది లేక శనగ పక్కన ఉన్న కుసుమ పంటకు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది, శనగ పచ్చ పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పురుగు యొక్క లార్వాలు కాయ లోపలి భాగంలో ఉండి అప్పుడే తయారవుతున్న విత్తనాలని తినివేస్తాయి. దీని నివారణకు కూడా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా నాలుగోదిగా చూసుకున్నట్లయితే గుజియా వీవిల్, ఇది భూమిలో నుండి పంటను ఆశించే ముక్కు పురుగు. ఇది మొలక దశలో లేత కాండం మరియు మొదటి ఆకుల దశను తినివేయడం వలన మొక్క మొలక దశలోనే చనిపోతుంది. పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు పంటను మరలా విత్తుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది మనకి. దీని నివారణకు క్లోర్ పైరిఫాస్ 20 EC 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.

0: అయితే దీనిలో తెగుళ్లు కూడా వస్తాయి కదండి, ఈ పంటకి తెగుళ్లు కూడా వస్తూ ఉంటాయంటారు. సో దీని యాజమాన్యం గురించి
1: మనకి ఈ కుసుమలో వచ్చే తెగుళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఎండు తెగులు, అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, మాక్రోఫోమినా ఎండు తెగులు, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఇప్పుడు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు చూసుకుంటే ఇది జనరల్ గా మనకి కుసుమ సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఈ తెగులు మనకు కనిపిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలపై గోధుమ రంగంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మనము మ్యాంకోజెప్ 2.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మచ్చలు కనపడగానే ఒకసారి 7 నుండి 10 రోజుల తర్వాత మరొకసారి పిచికారీ చేసుకుంటే మనకి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మనం నివారణ చేసుకోవచ్చు.
0: రెండు సార్లు చేయాలండి,
1: కనపడగానే ఒకసారి, 7 నుండి 10 రోజుల తర్వాత ఒకసారి. అలాగే మనం ఫ్యూజేరియం ఎండు తెగులు, ఇది ఒకే పొలంలో మనం కుసుమను ప్రతిసారి కుసుమ సాగు చేస్తూ ఉంటే భూమిలో ఈ ఎండు తెగులను కలుగచేసే ఫ్యూజేరియం అనే శిలీంద్ర మొక్క ఉధృతి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఆకులు పాక్షికంగా పసుపు బారుతాయి, వడిలిపోయి చివరకు మొక్కలకు ఎండిపోతాయి. ఈ తెగుళ్ళను తట్టుకోవడానికి తట్టుకునే రకాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ISF 764 కానీ ISF 300 కానీ అలాంటి ఎండు తెగులను తట్టుకునే రకాలను మనము సాగు చేయడం దీనిలో ముఖ్యమైన నివారణ. అలాగే పంట మార్పిడి, ప్రతి సంవత్సరం అదే పొలంలో మనం పంట వేసుకుని కుసుమ పంట వేయకుండా మనం పంట మార్పిడి చేయడం వల్ల ఈ శిలీంద్రాన్ని మనం నాశనం చేయొచ్చు. అలాగే ఈ తెగులు విత్తనం మరియు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి కార్బన్ డిజియం 1 గ్రాము కిలో విత్తనానికి లేదా ట్రైకోడర్మా హెర్సియానం 10 గ్రాములు 1 కిలో విత్తనాలతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కూడా ఈ తెగులను కొంతవరకు మనం నివారించుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంకోటి మాక్రోఫోమినా ఎండు తెగులు, ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒకే పొలంలో ప్రతిసారి మనం కుసుమను వేస్తున్నట్లయితే ఇది కూడా ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది.
0: ఒకేసారి కాకుండా ఎన్నిసార్లు వేయొచ్చు అంటారు
1: అంటే పొలంలో? ఇప్పుడు మనం గనక ఒకవేళ మీకు ఈ సంవత్సరం తెగులు కనిపించింది అనుకోండి, వచ్చే సంవత్సరమే మీరు పంట మార్పిడి చేసుకోవాలి. వచ్చే సంవత్సరం మీకు కొద్దిగా ఈసారి 1-2 మొక్కలు కనిపించినప్పుడు మీరు నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా అవే వేసుకుంటే దాని ఉధృతి పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకొకసారి వేసినప్పుడు ఉధృతి పెరిగి మీకు చాలా వరకు అది వ్యాప్తి చెందుతుంది పొలంలో. అందుకని మీరు 1-3 సంవత్సరాలకు ఒకసారి అయినా పంట మార్పిడి చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ మీకు అక్కడ కనిపిస్తుంది ఎండు తెగులు వస్తున్నట్టు కనిపిస్తుంది అన్నప్పుడు మీరు వెంటనే పంట నెక్స్ట్ సీజన్ కే మీరు పంట మార్పిడి చేసుకోవడం వల్ల మనం ఈ తెగులు నివారించుకోవచ్చు.
0: అయితే దీనిలో అంతర పంటలు వేయొచ్చు అంటారండి?
1: దీనిలో మనం అంతర పంటగా జనరల్ గా మనం కుసుమలో శనగ లేదా ధనియాలలో 1:2 నిష్పత్తిలో మనము వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు అంటే ఒకసార్లు మీరు కుసుమను వేసుకుంటే 2 సార్లు శనగ లేదా ధనియా అంటే కొత్తిమీర కూడా మనం అంతర పంటగా వేసుకోవడానికి అవకాశం ఉంది.
0: ఓకే, అంటే ఆదాయం ఎలా ఉంటుందంటారు?
1: మీకు 2 పంటల మీద ఆదాయం వస్తుంది కాబట్టి కొంతవరకు మీకు ఆదాయం పెరుగుతుందని చెప్పొచ్చు.
0: అయితే కుసుమ పంట కోత ఇంకా నూర్పిడి ఎలా అంటారు?
1: ఇందాక మనం రకాల్ని చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క రకం ఒక్కొక్క పంటకాలం గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అలానే మనం విత్తిన రకాన్ని బట్టి 115 నుంచి 135 రోజుల్లో ఈ పంట మనకి కోతకు వస్తుంది. ఉదయకాలంలో మనం పంట కోయడం వల్ల ఏమవుతుందంటే గింజ తక్కువగా రాలడమే కాకుండా ముళ్ళు కూడా కొంచెం మెత్తగా ఉంటాయి. అప్పుడు మన పంట కోత కూడా ఈజీగా ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తారంటే మొక్కలను నేల మట్టం వరకు కోసి కట్టలు కట్టి ఆరబెట్టి కట్టెలతో కొట్టి గాని ట్రాక్టర్ తో తొక్కించి గాని గింజలను వేరు చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కూలీల ఖర్చు చాలా పెరుగుతుంటే మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తాండూరు పరిశోధన స్థానంలో గత కొన్నేళ్లుగా మన పంటల యాంత్రీకరణ పద్ధతి గురించి కూడా చాలా పరిశోధనలు జరిగి ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి అంటే వరి కోత యంత్రంతో కూడా మనము కుసుమ పంటను కోసుకోవచ్చు. దీనివల్ల మీకు సాంప్రదాయ పద్ధతిలో కన్నా కూడా ఈ యాంత్రీకరణ పద్ధతిలో మీకు త్వరగా మరి పంట కోత కోసుకోవచ్చు,
0: ఖర్చు కూడా
1: తగ్గుతుంది. అలాగే ఇది చేసిన తర్వాత మీరు మనము తేమ శాతం 5 నుండి 88% ఉండేటట్లు చూసుకొని నిల్వ చేసుకోవాలి.
0: అయితే కుసుమలో రైతు స్థాయిలో విత్తన ఉత్పత్తి ఎలా అంటారు?

0: ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం కూడా మనము విత్తనం కొనుక్కుంటున్నట్లయితే మనకు అది ఖర్చుతో కూడిన పని. అదే రైతు సోదరులు కొంతవరకు వారు పెంచుకుంటున్న వారు చేసిన సాగు చేసిన కుసుమ పంటలోని కొన్ని జాగ్రత్తలు వాళ్ళ స్థాయిలో తీసుకున్నట్లయితే అదే విత్తనాన్ని ఒకటి లేక 2 సంవత్సరాలు కూడా వాడుకోవడానికి వీలుంటుంది. వాళ్ళ పెట్టుబడి ఖర్చు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనోత్పత్తిలో అంటే రైతు స్థాయిలో కానీ మన స్థాయిలో కానీ విత్తనోత్పత్తిలో కేలీలు లేక బెరుకులు తీసేత అనేది ప్రధానమైనది. అంటే మనం వేసినది కాకుండా ఇంకో వేరే ఏదైనా మొక్క మనకు కనిపించినట్లయితే దాన్ని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండాలి మనం. ఈ పూత దశ కన్నా ముందు
1: అంటే కలుపు మొక్క అంటారా?
0: కలుపు అనే కాదు, కలుపు మొక్కలతో పాటు కూడా ఇప్పుడు మనం వేసిన కుసుమలోనే ఆ రకం కాకుండా ఇంకొక రకం ఏమన్నా కలిసిందనుకోండి, దాన్ని కూడా మనం తీసేసుకోగలిగేటట్టు ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే పూత దశ కన్నా ముందు మొక్కల ఎత్తు తీరుల్లో తేడాగా ఉన్న బెరుకులను తీసివేయాలి. ఒకసారి పూత దశలో ఉన్నప్పుడు విచ్చుకున్న పూల రంగులో తేడాగా ఉన్న బెరుకులను కూడా మనం తీసివేయాలి. అలాగే గింజ పరిపక్వ దశలో ఉన్నప్పుడు వాడబారిన పూల రంగుల్లో తేడాగా ఉన్న బెరుకులను తీసివేయాలి.
1: మేడం ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి. మేడం ని అడగండి, ఏ సందేహం ఉందో.
0: నమస్కారం అండి.
2: నమస్తే మేడం. అయితే మాది మేము వరి వేసాం మేడం. ఇప్పుడు అయితే ఏమవుతుందంటే దోమ కొద్దిగా ఎక్కువ ఉంది మేడం. ఇప్పుడు ఈ ఎందుకంటే ఎల్లిన ఎఫెక్ట్ వల్ల పడుతున్న వర్షాలు లేకపోతే ఎండ ఉబ్బ ఉడకపోత కారణంగా వరిలో బాగా దోమపోట ఎక్కువ ఉంది. మరి ఎలాంటి మందులు పిచికారి చేయాలి మేడం?
1: ఇవాళ మనం వరి గురించి మాట్లాడుకోవటం లేదండి, కుసుమ గురించి మాట్లాడుకుంటున్నాం.
2: కుసుమ పంట అంటే మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేదు మేడం కుసుమ.
1: ఓకే, తర్వాత కార్యక్రమంలో మళ్ళీ వరి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ఓకే, అయితే మేడం కుసుమలో విలువలు జోడింపు గురించి ఒక చిన్న వివరణ.
0: అది మనం ఇందాక చెప్పుకున్నట్టు కుసుమని ముఖ్యంగా మనము నూనెల కోసం, నూనె కోసం పూర్వకాలం నుండి కూడా మనం కుసుమ నూనె గురించి మాట్లాడుకుంటూ మన పూర్వీకులందరూ కూడా దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మనము మార్కెట్ లో వివిధ రకాల నూనెలు వస్తున్నాయి, చాలా మిశ్రమ నూనెల వాడకం పెరిగిపోతుంది, ప్రజల్లో కూడా ఆరోగ్యం శ్రద్ధ పెరిగింది. అండ్ మనం కుసుమలో చూసుకున్నట్లయితే ఎన్నో ఔషధ గుణాలున్నాయి, ఉపయోగాలున్నాయి, వాటి మీద కూడా అవగాహన పెరిగింది. గత కొద్ది కాలం నుండి కుసుమ నూనె వాడకం మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఈ గింజల్లో మనకి 25 నుంచి 30% వరకు నూనె ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్న నూనెల్లో కుసుమ నూనె ఆరోగ్యపరంగా శ్రేష్టమైంది. ఇందాక మీకు చెప్పినట్టు 75 నుంచి 80% వరకు లినోలిక్ ఆమ్లం ఉంటుందని చెప్పుకున్నాం కదా,
1: గుండెకి మంచిది
0: అంటున్నాం కదా. ఈ కుసుమ గింజల్ని మనం గానుగ చేసుకున్నట్లయితే ఇదే పరిశోధనలు మనము మన తాండూరు పరిశోధన స్థానంలో మనం చేసి మన తాండూరు పరిశోధన స్థానం నుంచి PGTAU కార్తా గోల్డ్ అనే పేరు మీద స్వచ్ఛమైన నాణ్యమైన కుసుమ నూనె గానుగ నూనెను లీటర్కి 400 రూపాయలతో మనము అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అది 2020 నుంచి మనము విడుదల చేయడం జరిగింది.
1: ఎక్కడ అందిస్తున్నారు ఇది?
0: ఇది మనకి తాండూరులో అవైలబుల్ గా ఉంటుందండి, లేకపోతే మనకి హైదరాబాద్ లో కూడా మీరు మాకు కాల్ చేసినట్లయితే మేము మీకు కూడా ఏ ప్లేస్ లో మీకు దొరుకుతుందో మేము చెప్తాం.
1: ఓకే.
0: అలాగే కుసుమ పూరేకులు, మనం ఇందాక చెప్పుకున్నట్టు కుసుమ పూరేకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కుసుమ పూరేకులతో కూడా మనము హెర్బల్ టీ, అది కూడా మనము మన తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం కూడా ఆ కుసుమ టీ నుంచి ఆ కుసుమ టీకి హెర్బల్ టీగా, ఆ కుసుమ పూరేకుల్ని హెర్బల్ టీగా చేసి మనము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: దీని నుంచి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందండి
0: చాలా వరకు.
1: అయితే మేడం కుసుమ సాగులో రైతులను ప్రోత్సహించడానికి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేపడుతున్న ప్రోత్సాహ పథకాల గురించి ఏమైనా చెప్తారా?
0: మన ఇందాక మనం చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎల్లినో వల్ల మనం నీరు తక్కువగా అవసరమయ్యే పంటల గురించి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. వాటిల్లో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటారు, ఈ పంటల కోసం వాటిల్లో కుసుమ ఎంతో ప్రధానమైనది. మన తెలంగాణ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కుసుమ సాగు చేసేందుకు ఎన్నో ప్రోత్సాహాలను వారికి ఇస్తుందండి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే కనీస మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుసుమ పంటకు ప్రతి ఏటా కనీస మద్దతు ధర

0: పెంచుతూ వస్తున్నాయి. ఇప్పుడు మార్కెటింగ్ సీజన్ 2027-28 గాను కుసుమ మద్దతు ధరను 675 రూపాయలు పెంచి 7215 రూపాయల కనీస మద్దతు ధరని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయి,
1: అందజేస్తున్నాయి రైతులకి.
0: అవునండి,
1: చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయండి. చాలా ధన్యవాదాలు మేడం. కుసుమ పంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు, శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. మేడం తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి శ్రీ మాణిక్యమణి గారు, నమస్కారాలు మేడం.
0: ధన్యవాదాలు. ధన్యవాదాలండి.
2: బీజు కా
3: कुतला बोल रहा
2: है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब?
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: మీరింతవరకు కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జీవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజుల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజుల గారు.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
3: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి,

0: ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమ జాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము. వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు, 4 తెగలు ఉన్నారు. వారు కూడా కొలాము, చెంచు, ఇంకా కోటి కమ్యూనిటీ, కొండరెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. మిగిలిన తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దానిలో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు. కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
1: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
0: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి. గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అనంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయ వారు ఎక్కడ ఉంటారు అనంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అస్వైల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణను బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి. మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగలకు కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయ తెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ము కొయ్య అనేది, ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథను పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు, ఇటువంటివన్నిటిని మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీలో ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటివరకు నేను ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
1: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది, ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయం కాపాడేందుకు?
0: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు ఈ 5 తెగల వారికి భాష ఉంది. సో ఈ 5 తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్లలో వస్తారు, వాళ్ళు హాస్టళ్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్లలో వెళ్తారు, వాళ్ళు ఊరి

బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోల్డ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ్ లాంగ్వేజెస్ లో మనం

0: ప్రైమర్స్ తయారు చేశామండి. ఇది ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్ సెకండ్ క్లాసులలో థర్డ్ క్లాసులలో మొదటి 3 నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండి లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికీ కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్. ఇది కోయా పండుగ, వీటిని మనము డాక్యుమెంట్ చేయడము. అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వాటిని డాక్యుమెంట్ చేయడము. ఆ పండుగలను సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవ్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్ ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్తున్నట్టు ప్రిజర్వ్ చేయడము కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 లో వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మన హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటిని కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చూడడం అనేది అందరికి సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియము, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీం గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో, మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము, కోయా మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము, అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరులో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రామ్జీ గోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు. చెంచులను చూసుకుంటే కనుక వాళ్ళు హనీ గ్యాదరింగ్ తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి ప్రజలు గిరిజనులు వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాము మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలలో చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏమున్నది అనేది ఈ మ్యూజియంలలో చూడగలుగుతారండి.
1: మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది, వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు, మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలలో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి. తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
1: తర్జుమా చేస్తారు,
0: తర్జుమా చేస్తాము, దాన్నే ఇంగ్లీష్ తెలుగు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేశాము. దాంట్లో తెలుగు భాషలో మరియు

0: ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థాన్ని కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ ఐఈసీ మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సిగిల్ సెలెనియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేతిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహం తొలగినటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో పిహెచ్డి కానివ్వండి, ఎంఫిల్ కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు పిహెచ్డి చేసే వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి పీఓల సహకారంతో.
1: బాగుందండి. హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించిన ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి TCRNTI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సమజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

రేపటి మా ప్రసారంలో ఉదయం 7:15 రచనా కుసుమాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో స్వీయ కవితలు వింటారు సమర్పణ ఎండి ముస్తఫా. అనంతరం 7:25 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ గాంధీ సమాధి రాజ్ఘాట్ నుండి ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో మన మొదటి ఉత్తరం. భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుంచి ఆశ, దుర్గా, రంగమ్మ, నాగేంద్ర, సావిత్రి, షరీఫ్ వీరంతా కోరుతున్న పాట కుబుసం చిత్రం నుంచి అభిజిత్, ఉషా పాడిన పాట. సాహిత్యం గోరేటి వెంకన్న, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. వినండి మరి మీరు కొన్నట్టుగా కుబుసం చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు కుంకుమ తిలకం చిత్రం నుంచి సుశీల జేసుదాస్ పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, లక్ష్మీదేవిపల్లి ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామూర్తి, స్వరూప, సుధాకర్, లలిత, మరి మీరంతా కోరినట్టుగా కుంకుమ తిలకం చిత్రం నుంచి ఈ పాట

రేపటి మా ప్రసారంలో ఉదయం 7:15 రచనా కుసుమాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో స్వీయ కవితలు వింటారు. సమర్పణ ఎంబీ ముస్తఫా. ఇక 7:25 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ గాంధీ సమాధి రాజ్ఘాట్ నుండి ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలు హరి వింటున్నారు. కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పంజాబ్ గడ్డ ఏరియా నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మి వెంకటేశ్వరరావు, శర్వాణి జయంత్, శేఖర్, స్వర్ణ, దత్తాత్రేయ, ప్రసిద్ధి, కొప్పర రాజేష్ కల్పన, రుద్రాన్స్ సాయి ప్రణీత్, ఇంకా మాతంగి అనసూయ, ఆవునూరి పోషమ్మ, చంద్రయ్య, భారతి, గంగారం ఆదర్శ్, హేమలత, ఆదిత్య, కడారి కుమ్రయ్య, కనకలక్ష్మి, కుమార్, రమ్య, బిర్రు ఇంద్రమ్మ, నరసింహారావు, భూలక్ష్మి, ఎస్డి ముంతాజ్, జమిలి, ఇమ్రాన్, ఇర్ఫాన్, రాజేశ్వరీదేవి, బాబురావు, ఈశ్వరి వీరంతా వినిపించమంటున్న పాట 20వ శతాబ్దం చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం జేవి రాఘవులు. మరి మీరంతా కోరినట్టుగా 20వ శతాబ్దం చిత్రం నుంచి ఈ పాట.

మరో చరిత్ర చిత్రం కోసం ఎంఎస్ విశ్వనాథన్ సంగీత నిర్వహణలో పి సుశీల కమల్ హాసన్ పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, మరి మీరంతా కోరినట్టుగా మరో చరిత్ర చిత్రం నుంచి ఈ పాట

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం హైదరాబాద్ నుండి లక్ష్మీ, నాజర్ రెడ్డి, కీర్తన, పర్ణిత, పూజ, రోహిత్ రెడ్డి, అంజీ, అనిత, ప్రసన్న, బసిరెడ్డి, ప్రీతి, విక్కి, సిరి, పండు, ఇంకా ఐశ్వర్య, కార్తిక్, నాగ, సాయినాథ్, దర్హాస్, కన్నయ్య, నిఖిల్, సీతమ్మ, కోటిరెడ్డి, నాగిరెడ్డి వీరంతా కోరుతున్న పాట సంతోషం చిత్రం నుంచి ఉషా పాడిన పాట

చక్రవర్తి సంగీతం అందించిన వేటగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించండి అని కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్స రేఖ, దేవరాజు, ఇంకా ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, మరి మీరంతా కోరినట్టుగా వేటగాడు చిత్రం నుంచి ఈ పాట

గంటాడి కృష్ణ సంగీత నిర్వహణలో సంపంగి చిత్రం కోసం వరికుప్పల యాదగిరి పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, ఇంకా సరోజిని, మాయ, మరి మీరు కోరినట్టుగా సంపంగి చిత్రం నుంచి ఈ పాట.

రేపటిన ప్రసారంలో ఉదయం 7:15 రచనా కుసుమాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో స్వీయ కవితలు ఉంటారు. సమర్పణ శ్రీ ఎండి ముస్తఫా. ఇంకా 7:25 మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ గాంధీ సమాధి రాజ్ఘాట్ నుండి ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెర విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలం సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

కార్యక్రమంలో వినబోతున్న పాట బుద్ధిమంతుడు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. సాహిత్యం ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

రాణి గుండె తలుపు తట్టుతోందిరా, నువ్వు ఆలస్యం చేయకుండా ఆటలాడరా, మధు ముందు అమృతం

ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో ఆరుద్ర సాహిత్యం అందించగా, ఆశలత కులకర్ణి పాడిన పాట చిత్రం చదువుకున్న అమ్మాయిలు

చెల్లని తల్లి చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో పి సుశీల వి రామకృష్ణ పాడిన పాట

చెల్లెలి కాపురం చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం కెవి మహదేవన్.

మీరు విన్న ఆ పాట చిల్లర దేవుళ్ళు చిత్రం కోసం సత్యం సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. శ్రోతలు, ఆ పాత మధుర గీతాల కార్యక్రమం మధురమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దాగుడు మూతలు చిత్రం కోసం

ఇప్పుడు వినబోతున్న పాట దీపారాధన. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం దాసరి నారాయణరావు. ఈ చిత్రానికి సంగీతం అందించారు చక్రవర్తి.

మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గాలిమేడలు. చిత్రం కోసం టీజీ లింగప్ప సంగీత నిర్వహణలో ఘంటసాల రేణుక పాడిన పాట.

ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో ఘంటసాల సుశీల పాడిన పాట చిత్రం ఇద్దరు మిత్రులు.

ఇప్పుడు వినండి జగత్ కిలాడీలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. సాహిత్యం దేవులపల్లి, సంగీతం ఎస్పి కోదండపాణి.

కులగోత్రాలు చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో కోసరాజు సాహిత్యం అందించగా, మాధవపెడ్డి సత్యం పిఠాపురం పాడిన పాట

మీరు విన్న ఆ పాట మంచి చెడు చిత్రం నుండి ఎంఎస్ విశ్వనాథన్ సంగీత నిర్వహణలో ఘంటసాల సుశీల పాడిన పాట. మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మా దైవం చిత్రం కోసం కెవి మహాదేవన్ సంగీత నిర్వహణలో డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన చేయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

ఇప్పుడు వినబోతున్న పాట సుమంగళి చిత్రం నుండి. ఘంటసాల సుశీల పాడిన పాట. ఈ చిత్రానికి సంగీతం అందించారు కేవీ మహదేవన్.

0: ఇప్పుడు వినండి మంచి మనసులు చిత్రం నుండి సుశీల పాడిన పాట.
1: ఏమండో

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి మా ప్రసారంలోని వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 మాతృవందనం, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా, 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారం కార్యక్రమంలో గొర్రెపిల్లలు మేకపిల్లల సంరక్షణ వివరాలు, ఇక 7:00 హైదరాబాద్ కేంద్రం నుండి జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. 7:15 రచనా కుసుమాలు శ్రీశ్రీ కళావేదిక వారి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో స్వీయ కవితలు వింటారు సమర్పణ శ్రీ ఎండి ముస్తఫా. అనంతరం 7:25 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ గాంధీ సమాధి రాజ్ఘాట్ నుండి ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 8:30 ఉద్యోగవాణి, 8:35 కిన్నెరలహరి, అనంతరం 9:30 ఏకచిత్రగానం, ఇక ఉదయం 10:00 అహింసావాది మహాత్మాగాంధీ ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్ వాదనం వింటారు. 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నిరాడంబరుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రసంగం వింటారు. ఇంకా మోనోపాజ్ లక్షణాలు నివారణ మార్గాలు. ఇక 1:20 హైదరాబాద్ కేంద్రం నుండి వనితాలోకం, అనంతరం ఢిల్లీ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మీడియా న్యూస్, 2:15 దోపహత్ సమాచారం వింటారు. అనంతరం 2:30 టెలిఫోన్ ద్వారా కోరుకునే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, మీ మాటతో పాట చిత్రగీతాల కార్యక్రమం. ఇక 3:30 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ భక్తి సంగీత కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:50 హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు, అనంతరం మార్కెట్ ధరలు. ఇక 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో బయోచార్ విధానం గురించి వివరాలు తెలుసుకుంటారు. ఉపవాసాల వలన లాభాలు నష్టాలు ప్రసంగం, ఇంకా జానపద గేయాలు. అనంతరం హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నెరలహరి, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఉంటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 హిందీ చిత్రగీతల కార్యక్రమం మనోరంజన్. ఇవి రేపటి మా ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలమ్మ సమయం 11:06. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.